0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Istinamma Vayanam, Putsukunti Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/SurabhiLakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
4: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రోటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రేడియో శ్రుతి శ్రోతలారా, మీకందరికి స్వాగతం. సుస్వాగతం రేడియో సురభి 107.9 ఎఫ్ఎం హెచ్డి 3. ఈ అలవరసలలో ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు మీతో ప్రయాణించడానికి నేనైతే వచ్చేసాను. నేను మీ ఆర్జే అక్బాల్. కార్యక్రమం అక్బాల్ తో ఆ రోజుల్లో ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ప్రతి ఆదివారం మనకు ఇంతకుముందు చాలాసార్లు చెప్తూ వస్తున్నాను. మనకు ఈ వారం అంతాను మీరు కష్టపడ్డాం, ఆ తర్వాత వారాంతంలో ఇందులో వినాదాలు, ఆ ఈవెంట్స్ అటెండ్ అవ్వడం, ఆ తర్వాత సాయంత్రం ఆదివారం వచ్చేసరికి ఇంకా మీకు చిన్న దిగులుంటుంది. ఆ దిగులుని పోగొట్టడానికే నేను మీ ముందుకు వచ్చేస్తుంటాను ఇక్బాల్తో ఆ రోజుల్లో అనే కార్యక్రమం ద్వారా. నిన్నైతే మనకు ఇండియా ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం, కానీ ఇవాళ దాని మీద కాదు కార్యక్రమం. కానీ నేను మామూలుగా మొదటి పాటగా ఏదో ఒక మంచి దేశభక్తి గీతము, లేకపోతే మంచి సందేశాత్మకము ఉన్నటువంటి గీతం నేను మీకు వినిపిస్తూ ఉంటాను. కాబట్టి ఈసారి కూడా అదే కోవలో ఈ గీతంతో మొదలు పెట్టేస్తున్నాం. ఇది చాలా మందికి తెలిసినట్టుగానే ఒక అంటే మైల్ స్టోన్ సినిమా, లేకపోతే కృష్ణ గారి జీవితంలో ఒక మైల్ స్టోన్ సినిమా అనుకోవచ్చు. అది ఆ సినిమా నుంచి ఈ పాట ఇప్పుడు మనం వినేసి ముందుకెళ్దాం.

విన్నాం కదా ఈ ఈ పాట, మీకు అందరికి తెలిసినట్టుగానే అల్లూరి సీతారామరాజు ఈ సినిమా నుంచి మనం విన్నాము. ఈ రోజు కూడా మనము మామూలుగా అంటే మొదటి పాట స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించిందిగా ఉంటుందని ఆ పాటను మాత్రం వినిపించాను. ఆ తర్వాత మన కార్యక్రమంలోకి మనం మామూలుగా వెళ్ళిపోదాం. ఇదే మనం ఈ కార్యక్రమంలో మామూలుగా నేను తీసుకొచ్చే విషయాలే కాకుండా ఆ తర్వాత ఇవాళ కూడా మనం తెలుగులో మాట్లాడుకునే ప్రక్రియని ఇవాళ కూడా చేద్దాము. క్రితం వారం చేశాము, క్రితం వారం అంతకుముందుకు వారం మనం చేసినట్టున్నాము. అలాగే మీరు తెలుగులో మాట్లాడే ఈ కార్యక్రమాన్ని తెలుగులో మాట్లాడడము అంటే ఏం లేదండి, నేను మీకు మిమ్మల్ని అడిగే ప్రశ్నలకి మీరు తెలుగులోనే సమాధానాలు చెప్పే విధంగా ఉండాలి, తెలుగులోనే ఉండాలి అని. మీరు చేయాల్సిందల్లా స్టూడియో నంబర్కి ఫోన్ చేసేస్తే 9726361966 మనం ఆ ప్రక్రియని చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇంకో పాట అంటే అది ఇది కూడా ఇది కూడా మన స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించిందే, కానీ ఇది అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్నాళ్ళు ఏమనుకున్నారంటే మొత్తం మారిపోతుంది ప్రజా జీవితం, అది అందరి కష్టాలు తొలగిపోతాయి అది అలా అనుకున్నారు. కానీ కొంచెం అసంతృప్తి మొదలైంది ఆ టైంలో వచ్చినటువంటి సినిమాల నుంచి, ఈ సినిమా నుంచి ఈ పాట. ఇది ఏ సినిమాను గుర్తుపట్టగలిగితే ఫోన్ చేయండి 9726361966. ఇది ఏ సినిమా?

మీరు విన్న ఈ పాట ఉన్న సినిమాకి ఇంకో ప్రత్యేకత ఇప్పుడు చెప్పను నాకు గుర్తుకొచ్చింది. ఈ సినిమాకి అంటే ఈ సినిమాలో హీరో అఫ్ కోర్స్ ఏఎన్ఆర్, అయితే ఈ సినిమాకి నాగార్జునకి కూడా ఒక చిన్న సంబంధం ఉంది. అదేమిటో మీకు గుర్తుకొస్తే చెప్పండి. ఇంతకీ ఈ పాటలో నటించినటువంటి నటీమణి రాజసులోచన హీరోయిన్ గానే కాకుండా ఇలా కొన్ని అంటే మనకు ఐటమ్ నంబర్స్ కాదు కానీ కొన్ని స్పెషల్ సాంగ్స్ లో కొంతమంది ఇప్పుడు మీకు తెలుసు కదా హీరోయిన్స్ డాన్స్ కోసం మాత్రమే వస్తుంటారు. చాలా ఉదాహరణలు మీరు చెప్పుకోవచ్చు. అలాంటి వాటిలో అలాంటి ట్రెండ్ కి మూలాలు ఇక్కడ నుంచి ఉన్నాయి. ఇది 1961 లో వచ్చినటువంటి సినిమా, 1961 లోనే వచ్చినటువంటి ఈ సినిమాలో అలా ఒక ఫేమస్ హీరోయిన్ కూడా దాంట్లో నర్తించడానికి స్పెషల్ సాంగ్ కి అలా మనం చాలా చోట్ల మనం చూస్తుంటాం. సమంత గారు ఈసారి సమంత కానీ లేకపోతే ఇలా కాజల్ అగర్వాల్ ఇలాంటి వాళ్ళు చాలా సినిమాల్లో కొన్ని స్పెషల్ సాంగ్స్ చేశారు కదా, అలాంటి వాటి. అయితే ఇంతకీ ఈ సినిమాకి నాగార్జునకి ఉన్న సంబంధం ఏమిటి, 1961 లో వచ్చింది సినిమా, నాగార్జునకి ఈ సినిమాకి ఉన్న సంబంధం ఏమిటి తెలిస్తే 972-636-1966 కి ఫోన్ చేయండి. మనకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంటున్నాము, అలాగే ఇండియా టుడే వీల్ హ్యాపీ అవర్ ని ఇక్కడ మనకు మీ ముందుకు తీసుకొస్తున్నారు. ఈ హ్యాపీ అవర్ లో అన్వైండ్ విత్ డెలీషియస్ బార్ బైట్స్, రిఫ్రెషింగ్ డ్రాఫ్ట్ బీర్స్ అండ్ ది పర్ఫెక్ట్ ఈవినింగ్ అట్మాస్ఫియర్ అట్ ఇండియా టుడే సౌత్ లేక్. ఎవ్రీడే ఎప్పుడు ఉంటుంది, ఎవ్రీడే ఫ్రమ్ 4 PM to 7 PM. బార్ స్నాక్స్ అట్ జస్ట్ $1 అండ్ డ్రాఫ్ట్ బీర్స్ ఓన్లీ అట్ $2.99. గ్రేట్ బైట్స్, కోల్డ్ డ్రాఫ్ట్స్, హ్యాపీ ఈవినింగ్స్. ఇండియా టుడే 151 North నియోలిన్ డ్రైవ్ సౌత్ లేక్. ఇందాక వినిపించిన పాట వెలుగు నీడలు సినిమాలో 1961 లో వచ్చింది, కానీ ఆ వెలుగు నీడలకి హీరో నాగార్జునకి ఏమిటి సంబంధం ఓకే తెలిస్తే ఫోన్ చేయండి 972-636-1966. ఇప్పుడు అంటే ఆ స్వాతంత్రం వాటి నుంచి అమ్మ నుంచి బయటకు వచ్చేద్దాం. ఇప్పుడు జస్ట్ ఒక రెండు పాటలు అలా వినిపించేశాను. ఓకే, మనకు రాజసులోచన ఈ కొన్ని డాన్స్ అంటే నృత్య ప్రాధాన్యతగా ఉన్నటువంటి పాటల్లో అలాంటి వాళ్ళు తీసుకునే వాళ్ళని అన్నాం కదా, అలాంటి నృత్యాలలో మంచి నిష్ణాతురాలు కాంచన గారు నటించి ఆవిడ క్లాసికల్ డాన్సర్, ఆ తర్వాత చాలా సినిమాల్లో మంచి డాన్స్ నెంబర్స్ ఆవిడ ఉంటాయి. అలాగే ఇప్పుడైతే కొన్ని సినిమాల్లో ప్రత్యేకమైనటువంటి డాన్స్ పర్ఫార్మెన్స్ ఎలాగంటే ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు దసరా లేక బోనాలు ఇలాంటి సీజన్ కూడా నడుస్తుంది కదా, దసరా రాలేదనుకుంటా కానీ బోనాలు సీజన్ ఓకే. సో అది మనకు గుర్తుకొస్తుంది కానీ ఒక పాట వినిపించేస్తాను. ఆ పాటలో పాట మీరు వింటారు కానీ అందులో ఆ పర్ఫార్మెన్స్ కాంచన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే అదో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంటే ఇలాంటి పాటలకు కూడా నేను చెప్పడం కంటే మీకు వినిపించడమే బెటర్. ఇదిగోండి ఈ పాట ఇప్పుడు వినిపిస్తాను.

గంగా ఉగ్రంగా తండవము చెయ్యాలమ్మా. సామ్రాణి గుగ్గిలం తుపాలు వేయంగా శివనెక్కి నా

పడలేని కన్యలను మొక్కుకునే పడుతులను చిక్కులేని కన్యలను మొక్కుకునే పడుతులను కాపాడే అమ్మదే కాళీ అమ్మా.

0: జిగి జిగి చింతన చిందులు తొక్కు భగభగ పట్టున మంటలు కట్టు ఇష్టంగా నీయ దిగి మూకలం దీపులు చిట్టగా కట్టు కట్టు చింతనక్క అధింతనక్క అధింతనక్క అధింతనక్క జిగో జిగవా పోతావా పోవా
1: హలో
2: సినిమా లేదు అమ్మవారు ఆవరిస్తే చూస్తాడు కదా.
1: అవునవును, ఇది నేనంటే నేనే ఈ సినిమా అండి. నేనంటే నేనేలో అది అంటే ఐ థింక్ నేను సినిమా చూడలేదు కానీ యాక్టింగ్ చేస్తున్నట్టుగా ఉంది అన్నమాట. అంటే తను

0: డ్రామాలు అంటే డ్రామా కాదు, కావాలని అలా చేసి ఏదో తప్పించుకోవడం తప్పించడం ఇలాంటి ప్రక్రియ అన్నట్టు గాంధీజీ. అవునవును కాంచన చాలా వర్సటైల్ గా చేశారు తను, మంచి డాన్స్ నంబర్స్ అది. మీకు ఏదైనా పాట గుర్తుందా తను ఇంకో ఏదైనా?
1: ఇందాక మీరు పాట వేసి వెలుగు నీడ సినిమాకి నాగార్జున గారికి సంబంధం అంటే అది వాళ్ళ అన్నపూర్ణ పిక్చర్స్ పైన వచ్చిందా అంతేనా?
0: అన్నపూర్ణ పిక్చర్స్ సరే, ఇంకో నాగార్జున డైరెక్ట్ గా ఉంది ఒకటి సంబంధం అందులో. అన్నపూర్ణ ఇంకెవరైనా చెప్తారని చూద్దాం. నాగార్జున ఈ సినిమాకి ఒక సంబంధం ఉంది. హింట్ ఇవ్వనా నేను? నాగార్జున ఆ తర్వాత ఎప్పుడు శిశీంద్రి సినిమా తీసాడు అనుకోండి, ఆఫ్ కోర్స్ అది ఓకే. చూద్దాం ఇంకెవరైనా
1: చెప్తారేమో.
0: అది ఇందాక కాంచన గారి గురించి మాట్లాడే ఇది నేనంటే నేనే ఈ సినిమాలో ఇది ఈ డాన్స్ నెంబర్ ఇందాక అది. సో వెలుగు నీడలు సినిమా నాగార్జునకి ఏంటి డైరెక్ట్ సంబంధం అడిగాను కదా, అది ఇంకా అలాగే ఉంది. ఒక ఏం చేస్తానంటే మనం ఆ రోజుల్లో కాబట్టి ఒక మరీ అంటే చాలా రోజులైంది మరీ పాత కాలానికి వెళ్ళిపోయి, కానీ నాకు 1930s వరకు వెళ్ళిపోయి ఈ పాట వినిపించాలనిపిస్తోంది. చూద్దాం మీలో ఎంతమంది ఈ పాట విని ఓ ఇలా ఉండేవా పాటలు ఆ రోజుల్లో అని ఆశ్చర్యపోతారు. ఒక పాట ఇలాంటిది మీకు వినిపిస్తానన్నమాట.

ఇది మల్లిపెల్లి, మల్లిపెల్లి అని కాంచనమాల, కాంచనమాల సినిమా, ఆ జమానా సినిమా, అందులో నుంచి పాట తనే పాడారనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఈ పాట విందాం.

0: అది ఇందాక విన్నారు కదా, అది మల్లిపల్లి ఆ సినిమా మరి పాత జమానది. ఐ థింక్ ఇక్బాల్ తో రోజులు అనే కార్యక్రమంలో ఇంత పాతది ఇంతవరకు వినిపించలేదు. ఎనీవే, సో మనం బ్రేక్ లోకి వెళ్తున్నాం, బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ది రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి. రేడియో సురభి, రేడియో
2: సురభి, రేడియో సురభి 107.9 HD3 ఇస్ యువర్ ఛానల్. PNRJ బుకనాడ్,
1: జస్ట్ గెట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ రేడియో సురభి. రేడియో సురభి డాలస్ ఇస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్, ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio

0: అందిస్తోంది ధనం ఇంధనం ఎఫెక్టివ్ వెల్త్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ మీ ప్రశ్నలకి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అందించే సలహాలు సమాధానాలు ధనం ఇంధనం వేర్ మనీ మీట్స్ క్లారిటీ ఎవ్రీ సెకండ్ అండ్ ఫోర్త్ సండే స్టార్టింగ్ జూలై 11th ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3
1: రాధిక నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్ ఓకే షూర్ హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్ 5K అనుకుంటున్నా బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతరా టెన్షన్ పడకండి స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్ సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ
2: కవింతలకి కేరింతలకి కేరా ఫైడ్రస్ రేడియో సురభి
3: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సస్ అమెరికాలో తెలుగునిస్తాం.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: చెప్పండి సార్ వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్
6: భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర
5: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ ఈ దోశ మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి చీజ్ దోశ పన్నీర్ దోశ హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ హంకీ పన్నీర్ టిక్కా విత్ చమీ కబాబ్ పరోటా
6: ఏంది బ్రో అని చెప్పినో నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా
5: ఇంకా ఉన్నాయి చెప్పమంటారా మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్ ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్ ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే ఫ్రెష్ డెలిషియస్ అండ్ మేడ్ విత్ care a2btexas.com perfect for dine in takeaway or full service catering.
8: శాలిని ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
9: సూర్యప్రకాష్ ఇక్కడ పూజ సామాన్లు గార్లెండ్స్ బ్లౌజ్ పీసెస్ వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు పూల బుట్టలు ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
8: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్ 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్ యూనిట్ 606 లియాండర్ టెక్సస్.
10: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
11: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
10: అక్క లైవ్ దోశ లైవ్ జలేబీ పంజాబీ సౌత్ ఇండియన్ ఇండో చైనీస్ చాట్ ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
11: టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
10: అక్క లైవ్ దోశ లైవ్ జలేబీ పంజాబీ సౌత్ ఇండియన్ ఇండో చైనీస్ చాట్ ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
11: ఇంకా వెయిట్ చేస్తామేంటి? ప్లేట్ తీసుకో.
12: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.

0: ఇక్బాల్తో ఆ రోజుల్లో అనే కార్యక్రమానికి పునఃస్వాగతం. వింటున్న శ్రోతలందరికీ రేడియో సురభి తరపున ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమం వ్యాఖ్యాత మీ ఆర్జే ఇక్బాల్. ఈరోజు ఒక ప్రత్యేకమైన ఒక పాటను ఇప్పుడు మీకు వినిపించాలనుకుంటున్నాను. ఈ ప్రత్యేకమైన పాట ఏంటి అంటే ఇది మనుచరిత్ర. మనుచరిత్ర అల్లసాని పెద్దన రచించినటువంటి మనుచరిత్ర సినిమాలో ని ఒక ఘట్టాన్ని ఒక సినిమాలో అంటే ఎన్టీఆర్ వాణిశ్రీ నటించినటువంటి ఒక సినిమాలో దీన్ని స్టేజ్ యాక్ట్ కింద దీన్ని పూర్తిగా దాన్ని ఎనాక్ట్ చేశారన్నమాట. అయితే అది చాలా లెంతీగా ఉంటుంది, కానీ పూర్తిగా వినకుండా మనం అంటే మనం సాధ్యమైనంత విందాం. విన్న తర్వాత దీని గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ లోపల మీకు ఏదైనా రిక్వెస్ట్ సాంగ్ ఉన్నా మీరు నాకు కాల్ చేయొచ్చు 9726361966. ఈ మనుచరిత్ర ఈ పద్య నాటకం ఇప్పుడు మనం విందాం.
1: నిష్ఠాగరిష్ఠుడు నిత్యాగ్నిహోత్రే నిరతాన్నదాత. ఒకనాడు ఆకస్మికంగా తన ఇంటికి అతిథిగా విచ్చేసిన సిద్ధుణ్ణి సేవించి తన తీర్థయాత్రా సందర్శన కుతూహలాన్ని విన్నవించాడు ప్రవరుడు. అనుగ్రహించాడు సిద్ధుడు, కాలికి పసరు పూశాడు, రివ్వున గగనానికెగిరాడు ప్రవరాక్షుడు. ఎన్నెన్నో తీర్థాలను దర్శించి చివరికి చేరుకున్నాడు ఉత్తుంగ తుంగ హిమాలయ సన్నిధికి.

అయ్యో, కాలి పసరు కరిగిపోయేని ఇంటి కేకు తెరు వెరుగనైతిని

0: ఎంత మాట, ఈ ప్రబలు గట్టివాడు కాడే.
1: చతురుడవే, అడుగకయే నీ పేరు చెప్పిన ఆ తీయని నోటితో నా పేరు అడుగవైతివే. వరూధిని అక్కరో తిరోమణిని దివి నుండి ఈ భూవికి దిగి వచ్చినాను. నీ మదన రూపము నే మెత్తినాను, మనసెత్తినాను.
0: వరుధిని,
1: ఆహా ఎంత కమ్మని పిలుపు, ఎన్ని మరులను కొలుపు. ఈ పూల పొడరింత చూపించు నీ వలపు.
0: శ్రీహరి శ్రీహరి, అపచారము అపచారము. వరుధిని, కలనైనా పరకాంతను తలచి అయినా ఎరుగని వాడను, నిత్యాగ్నిహోత్రిని నిష్ఠాగరిష్ఠుడను.
1: ఓ అభినవ మదన, నీ యజ్ఞయాగములు నీ జపతపములు స్వర్గ సౌఖ్యములు పొందుటకే కదా. ఆ సౌఖ్యమేదో నీ ముందు నా యందు లభించనుండగా ఆలసింపువేళ అనుభవించరావేళ.
0: అయ్యో శ్రీహరి శ్రీహరి.
2: ఓకే, ఇక్కడ నేను పాస్ పాస్ లో చిన్నగా ఇక్కడ విరామం ఇస్తున్నాను. మీరు విన్నారు కదా ఇంతవరకు విన్న ఈ సంభాషణ పద్యాలు, వీటి ద్వారా ఇక్కడ ఈ రెండు పాత్రలు మాట్లాడుకుంటున్నాయి కదా, ఈ పాత్రల పేర్లు ఏమిటి? చాలా సింపుల్ క్వశ్చన్, ఈ పాత్రల పేర్లు ఏమిటి? వాళ్ళిద్దరూ ఎవరు? పాత్రధారులు కాదు, పాత్రధారులు అఫ్ కోర్స్ మీకు తెలిస్తే చెప్పచ్చు, కానీ ఈ పాత్రలు ఎవరు, క్యారెక్టర్స్, అది నేను అడుగుతున్న క్వశ్చన్. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇది దీన్ని రచించినటువంటి మనకు ఒక శ్రోత వస్తున్నారండి, ఆయన తీసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి, రేడియో సర్వీ ఫోన్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు? వరుధిని ప్రవరాఖ్యుడు. ఓకే, మీ పేరు?
3: శైలజ.
2: శైలజ గారు, ఓకే ఓకే. శైలజ గారు, ఇది ఏ ప్రబంధం నుంచి?
3: మనుచరిత్ర.
2: మనుచరిత్ర రచించిన వారెవరు?
3: అల్లసాని
2: పెద్దన. ఓకే, చాలా సింపుల్ క్వశ్చన్స్ అడిగినట్టున్నాను. అంటే ఉద్దేశం ఏం లేదు, సింపుల్ క్వశ్చన్ అంటే చాలా మంది ఒక్కసారి మర్చిపోతుంటాం, లేకపోతే కొంతమంది అది గుర్తుంటుంది, అలా గుర్తుంటుంది, మళ్ళీ అల్లసాని పెద్దనా తిక్కనా లేకపోతే నన్నయ్య రాశాడా అన్నది కన్ఫ్యూజన్ లో ఉంటారు, దాని నుంచి బయటకు తీసుకుని. అల్లసాని పెద్దన రచించిన కావ్యం, క్యారెక్టర్ అండి. ఇంకేని రిక్వెస్ట్ సాంగ్ మీకు? గల్లు గల్లు నా గుండె జల్లున. ఓకే, సో ఇది ఇది చాలా అంటే ఈ సినిమాలో దాదాపు 15 మినిట్స్ నాటకం, అందులో మనం చాలా పూర్తిగా వినిపిస్తే భావంగా ఉండదు కాబట్టి ఇక్కడతో ఆపేస్తాం. మనకు కరెక్ట్ ఆన్సర్ కూడా వచ్చేసింది అల్లస్.

0: నగమోముని పదిలంగా ఉంచాలంటే మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచించాలి కదా. ఇలా ఆలోచిస్తున్నప్పుడు ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే ఓన్లీ $29 అండి. మీ స్మైల్ ని హెల్తీగా ఉంచుకోవటానికి ఈ స్పెషల్ ఆఫర్ ను మిస్ అవ్వకండి. ఎక్కడ ఎవరి దగ్గర అంటే డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడెంటిక్స్ వాళ్ళ దగ్గర. వాళ్ళని ఎలా సంప్రదించాలి అంటే 972-484-5400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్ టెక్సస్. ఓకే, క్వశ్చన్ అలాగే ఉంది. అల్లసాని పెద్దన ఎవరి ఆస్థానంలో ఉండేవాళ్ళు? నేను రిక్వెస్ట్ సాంగ్ లైన్అప్ చేసే ముందు ఉన్నటువంటి ఒక పాటను మీకు వినిపించబోతున్నాను. ఈ పాట మరీ కొద్దిగా ఎందుకులేండి, కొద్దిగా పాతోస్లో ఉంటుంది, అది వద్దు మనకి. ఒక కాల్ వస్తున్నాను, నాన్న తీసుకుని ప్రయత్నం చేద్దాం. హలో అండి, లేడీస్ సర్వీస్ ఫోన్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు? కృష్ణదేవరాయల ఆస్థానం. ఓకే,
1: బట్ నాకు ముందు వెనక తెలియదు అండి, అంటే నన్నే గారికి ముందు వెనక అన్నారు కదా, కానీ ఆయన తర్వాతే అనుకుంటున్నాను. గెస్ట్ గెస్ అంతే,
0: గెస్ చేస్తే తర్వాత అన్ని అనిపిస్తుంది, కానీ ఒక ప్రబలమైన కారణం చూపించాలి మీరు, ప్రబలమైన సహేతుకమైనటువంటి ఆధారం ఎందుకు ఆ తర్వాత అన్నది. నన్నయ్య అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటి, ఆయన ఆయన
1: మహాభారతం తెలుగులో అనువదించారు.
0: కరెక్టే, ఆయన బిరుదు ఏంటి?
1: ఆదికవి.
0: మరి ఆదికవి తన ముందు పెద్దన ఎలా ఉంటాడు, ముందు పెద్ద అది. సో అయ్యేది ఆదికవి ఆయనే మొదట. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సరిచి గారు. మనం ఒక పాట అంటే ఈ పాట ర్యాండమ్ గా అంటే ఈ మన దేనికి థీమ్ కి సంబంధించింది అట్లాంటిది ఏం కాదు, కానీ ఒక ఈ పాట ఆ రోజులో బాగా రేడియోలో వినిపించేది, ఆ పాటని తీసుకొచ్చాను. మీకు గుర్తుకొస్తే ఇది ఇందులో ఎవరు నటించారు తెలిస్తే చెప్పండి, సినిమా పేరు కానీ దీంట్లో నటించిన నటీ నటులు కానీ. ఇదిగోండి ఈ పాట.

అని ఇందాక విన్న పాట గురించి సుగత గారు ఫోన్ చేసి చెప్పారు. కరెక్ట్. కృష్ణ జమున నటించారు పసి హృదయాలు ఈ సినిమా నుంచి. అయితే మీకు అంతకు ముందు ఒక ప్రశ్న అడిగాను, దానికి కూడా ఆవిడ కరెక్ట్ గానే చెప్పారు, కానీ మిగతా వాళ్ళు ఏమన్నా చెప్తారని చూద్దాం. వెలుగునీడల సినిమాకి నాగార్జునకి ఏమిటి సంబంధం అన్నాను, దానికి ఒక చిన్న హింట్ సిసింద్రి అని ఇచ్చాను, దాన్ని బట్టి చెప్పగలరేమో చూద్దాం. ఓకే, ఈ పసి హృదయాలు ఇందాక విన్న పాట కృష్ణ జమున. కృష్ణ కంటే జమున పెద్దదా చిన్నదా? కృష్ణ గారి కంటే జమున గారు పెద్ద చిన్న? ఒకవేళ చిన్న అయితే ఎంత చిన్న, లేకపోతే పెద్ద అయితే ఎంత పెద్ద? వాళ్ళిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. అలాంటి వాటిల్లో ఒక సినిమా నుంచి రిక్వెస్ట్ సాంగ్ కూడా ఇచ్చారు, సుగత గారు అడిగారు, అది నేను లైన్అప్ చేస్తాను. కానీ ఆవిడ పెద్దనా పెద్ద అయితే ఎంత పెద్ద చెప్పగలగాలి చూద్దాం. ఈ లోపల మనకు శైలజ గారు అడిగినటువంటి రిక్వెస్ట్ సాంగ్ ఇప్పుడు గల్లు గల్లున గుండె చల్లున.

0: నీరాజనం ఈ సినిమా నుంచి మనం ఇందాక రిక్వెస్ట్ సాంగ్ ఇది విన్నాం, శైలజ గారు అడిగింది. అయితే నాకు ప్రశ్నలకు సమాధానాలు వచ్చేసాయి. వెలుగు నీడలకి నాగార్జునకి సంబంధం ఏమిటి అంటే మనకు గాయత్రి సుగాత్రి గారు చెప్పారు, గాయత్రి ఎందుకంటున్నాను, సుగాత్రి గారు చెప్పారు, తర్వాత శ్రీనివాస్ గారు, తర్వాత ఆనంద్ గారు ఊహించారు, కానీ సరిగ్గానే ఊహించారు. ఏమిటి అంటే నాగార్జున అందులో జస్ట్ టాడ్లర్, అంటే జస్ట్ ఫ్యూ మంత్స్. ఇది 1961 లో కదా రిలీజ్ అయింది. నాగార్జున 59 కదా డేట్ ఆఫ్ బర్త్. అందులో యాక్ట్ చేశాడు. యాక్ట్ చేయడం అంటే ఏం లేదు భయ్, సావిత్రి నాగార్జున ఎత్తుకుంటది అనమాట. ఇంకా యాక్టింగ్ ఏముంది అందులో అంటే పిల్లవాడుగా కనిపిస్తాడు అది. అయితే ఇంకో క్వశ్చన్, ఈ నాగార్జున ఫస్ట్ స్క్రీన్ ప్రెసెన్స్ ఇది కదా వెలుగు నీడలో, అప్పుడు మనం విన్న పాటల్లో పాట విన్నాం అందులో ఆ సినిమా నుంచి ఇవాళ. అయితే నాగార్జున నటించిన అంటే ఇందులో టాడ్లర్ పెద్ద నటించడం ఉండదు కాబట్టి యాక్చువల్ గా నటించినటువంటి సినిమా ఏది, నాగార్జున నటించినటువంటి సినిమా ఏది, మొదటగా నటించినటువంటి సినిమా, మొదటి స్క్రీన్ ప్రెసెన్స్ వెలుగు నీడలు, ఆ తర్వాత నటించిన సినిమా ఇది. ఓకే, మీరు ఆలోచిస్తుండండి. ఈ లోపల నేను ఏం చేస్తానంటే మనకు ఇక్కడ వరలక్ష్మి వ్రతాల్లో మొదలయ్యాయి కదా, ఈజ్ అరౌండ్ ది కార్నర్ అండ్ ఇండియా బజార్ హ్యాస్ ఎవ్రీథింగ్ యూ నీడ్ ఫ్రమ్ ఓ పని చేస్తానండి, మనకు బ్రేక్ లోకి వెళ్ళబోతున్నాం. బ్రేక్ తర్వాత వచ్చిన తర్వాత ఈ ఇండియా బజార్ గురించి చెప్తాను. ఈ లోపల మళ్ళీ ప్రశ్నని మళ్ళీ ఒకసారి, నాగార్జున వెలుగు నీడల్లో చిన్న అబ్బాయిగా కనిపిస్తాడు, పాపగా సావిత్రి ఎత్తుకుంటుంది, అది తెలుసుకున్నాం. ఆ తర్వాత నాగార్జున స్వతహాగా నటించినటువంటి సినిమా ఏది, అది మొదటిగా నటించిన సినిమా. బ్రేక్ లోకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఇంట్లోనే ఉండండి రేడియో సురభి.
1: Tick, tick, Radio Surabhi, time check. Studio lo time, 8 p.m.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుష్మాన్ భవ, ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్, మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు.
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
4: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఎర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
7: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
8: ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం,
7: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మై క్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై క్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న ఎర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
9: అమ్మా, సాటర్డే మూవీ?
4: మనబడి క్లాస్. ఉప్పు కప్పు రంబు, తెలుగు పద్యం చెప్పు.
9: ఉప్పు కప్పు రంబు ఒక్క పూరి.
4: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి, టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్. మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓఆర్జీ. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

రేడియో సర్వీకి పునః స్వాగతం. వింటున్న శ్రోతలందరికీ మళ్ళీ ఒకసారి ఈ కార్యక్రమం పేరు ఇక్బాల్తో ఆ రోజుల్లో. ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు మీరు మీకు ఈ అలవరసల్లో ఏ అలవరసల్లో రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 ఈ అలవరసల్లో మీ ముందుకు తెస్తున్నది మీ వ్యాఖ్యాత మీ ఆర్జే ఇక్బాల్. ఇందాక ప్రశ్నకి సుడిగుండాల్లో నాగార్జున చిన్న టాడ్లర్ గా కనిపిస్తే సావిత్రి చేతుల్లో ఉంటాడు, ఆ తర్వాత ఆయన నటించినటువంటి సినిమా ఏది అన్నాను. మనకు ఆన్సర్స్ విక్రమ్ అనే అలా వచ్చాయి. మన ఆత్మీయ శ్రోతలు చెప్పారు కానీ అది కాదు, హీరోగా కరెక్టే కానీ అంతకు ముందే ఇంకో బాలనటుడు ఇంకో సినిమాలు నటించాడు, అది ఏమిటి అని కూడా అడిగాను. చూద్దాం ఇంకెవరైనా కరెక్ట్ గా చెప్తారేమో. అలాగే లైనప్ చేశాను మీ పాటల్ని. మనం ముందుగా సుగాత్రి గారు మీరు అడిగినటువంటి పాట కృష్ణ జమున కాంబినేషన్ లో అడిగారు అమాయకుడు సినిమా నుంచి, ఆ పాటను వినిపించబోతున్నాను. కృష్ణ కంటే జమున పెద్దవారైతే, ఒకవేళ పెద్దవారు అని కరెక్ట్ గా చెప్పారు కానీ ఎంత పెద్దవారు అన్నది ఎవరైనా చెప్పగలరేమో చూద్దాం. వాళ్ళిద్దరు కాంబినేషన్ లో చాలా సినిమాలు కూడా మంచి హిట్ వచ్చాయి కానీ అమాయకుడు కూడా వన్ ఆఫ్ ది మూవీస్. ఈ అమాయకుడికి మూలం మీకేమన్నా తెలుసా? మూలం అంటే అమాయకుడు ఒక రీమేక్ సినిమా. ఈ రీమేక్ కి మనం 8 గంటల తర్వాత ఆదాన ప్రదానాలు కూడా మాట్లాడుతున్నాం కాబట్టి సందర్భావస్థత్తు ఈ పాట కూడా వచ్చింది కాబట్టి ఈ పాట వినిపించేస్తాను. అయితే దీనికి ఇది రీమేక్ సినిమా అమాయకుడు, దీనికి మూలం ఏంటి? ఓకే చలో. అలాగే నాగార్జున ప్రశ్న అలాగే ఉంది.

అమాయకుడు రీమేక్ ఎక్కడి నుంచి వచ్చిందని అడిగాను. చిన్న హింట్, అది ఆ హిందీ సినిమా మొదటి అక్షరం కూడా ఆతోనే మొదలవుతుంది. దీని ఎగ్జాక్ట్ గా అదే మీనింగ్ తో ఉంటుంది, గుర్తొస్తుంది చూద్దాం. నాగార్జున మొదటిసారిగా యాక్ట్ చేసిన సినిమా ఏంటి బాలన్నట్టుగా అడిగాను, చూద్దాం. అది ఒక ప్రయోగాత్మక ప్రబోధాత్మక అలాంటి సినిమా, అది సినిమా కమర్షియల్ కాదు. సినిమా పేరు గుర్తుకొస్తే చెప్పండి. ఇండియా బజార్ కి వెళ్ళొద్దాం ఈ లోపల, ఎందుకంటే మనకు వరలక్ష్మి వ్రతం ఈజ్ అరౌండ్ ది కార్నర్ అండ్ ఇండియా బజార్ హ్యాస్ ఎవ్రీథింగ్ యూ నీడ్ ఫ్రమ్ శ్రావణ మాసం ఆథెంటిక్ పూజా స్పెషల్స్ టు ఫ్రెష్ ఫ్లవర్స్, కోకోనట్స్, ఫ్రూట్స్, టర్మరిక్, కుంకుమ, బీటల్ లీవ్స్, డెకరేటివ్ పూజా ఐటమ్స్, ట్రెడిషనల్ స్వీట్స్, స్నాక్స్ అండ్ ఫెస్టివ్ గ్రోసరీస్ ఆల్ అండర్ వన్ రూఫ్. మేక్ యువర్ వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ ఈజీ విత్ ది వైడెస్ట్ సెలెక్షన్స్ అట్ అన్బీటబుల్ ప్రైజెస్ ఓన్లీ అట్ ఇండియా బజార్. విజిట్ యువర్ నియరెస్ట్ ఇండియా బజార్ టుడే అండ్ సెలబ్రేట్ దిస్ ఆస్పీషియస్ ఫెస్టివల్ విత్ ట్రెడిషన్, క్వాలిటీ అండ్ సేవింగ్స్. నాగార్జున బాలనటుడిగా నటించినటువంటి సినిమా ఇది. ఈ లోపల అది మీరు ఆలోచిస్తూ నాకు ఫోన్ చేయండి. ఈ లోపల మనకు బొబ్బిలి పులి నుంచి మనకు రిక్వెస్ట్ సాంగ్ ఆత్మీయ శ్రోత అడిగారు, ఇప్పుడు ఆ పాట మీకు వినిపిస్తున్నాను.

ఇది సందర్భవశాత్తు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. బొబ్బిలి పులి నుంచి మనం విన్నాం కదా పాట. ఈ బొబ్బిలి పులి సినిమాని ఆ తర్వాత హిందీలో రీమేక్ చేశారు. హిందీలో హిందీకి వెళ్ళింది జఖ్మీ షేర్ అని. జఖ్మీ షేర్ మీనింగ్ ఏంటి అంటే జఖం అంటే గాయం, గాయపడ్డ సింహం. అది జితేంద్రతో నిర్మించారు. అంతగా ఆడలేదు అనుకుంటా. బొబ్బిలి పులి అఫ్ కోర్స్ సూపర్ డూపర్ హిట్, కానీ హిందీలో అది అంతగా ఆడలేదు. బట్ అందులో ఇంకోటి ఇదేంటంటే శ్రీదేవి పాత్రకి ఇంకో నటి నటించారు ఆవిడ, డింపుల్ కపాడియా. బాబీలో నటించినటువంటి డింపుల్ కపాడియా. ఇందాక మన తెలుగులో విన్నాం కదా పాట, ఆ పాట కొద్దిగా హిందీలో ఎలా ఉందో వినిపిస్తాను. జస్ట్ అంటే అదే ట్యూనింగ్ లో ఉండదు, వేరేగా ఉంటుంది. కొద్దిగా విందాం ఆ పాట ఎలా ఉంది హిందీలో అన్నది.

వచ్చింది బేసికల్ గా సేమ్ పాటని పూర్తిగా హిందీలో తర్జుమా చేసుకుని ఆ ట్యూనింగ్ వేరేగా పెట్టి లక్ష్మీకాంత్ ప్యారలల్ సంగీత దర్శకత్వంలో వచ్చినటువంటి పాట. జనని జన్మభూమిష సర్గాడపి గరిస్తే అది సంస్కృత సమాసం, సంస్కృత వాక్యం అనుకోవచ్చు. అది తెలుగులో అలాగే ఉంచారు, దాన్ని అలాగే ఉంచి ఉండొచ్చు హిందీలో కూడా. ఐ డోంట్ నో వై దే డిడ్ పుట్ ఇట్. ఓకే, ఎనీవే, జస్ట్ మనకు ఇది రిక్వెస్ట్ సాంగ్ ఆనంద్ గారు అడిగారు, దాన్ని బట్టి నాకు థాట్ వచ్చింది కాబట్టి మీకు వినిపించాను. ఓకే, ఇందా మనకు ఇంకో ఆత్మీయ మిత్రుడు మనకు వేటూరి సుందరమూర్తి గారి పాట ఏదన్నా వినిపించమన్నారు. అయితే నేను ఇంకో కొద్దిగా కొత్త రకంగా చేస్తాను. కొత్త రకము అంటే ఇంతకు ముందు వారం కూడా నేను ఒక పాటని ట్యూనింగ్ వేరే విధంగా ఉండే విధంగా మార్చిన ప్రక్రియతో వచ్చినటువంటి ఒక ఆ పాటని వినిపించి అది ఒరిజినల్ సాంగ్ ఏంటి అని అడిగాను. అలాగే వేటూరి సుందరమూర్తి గారు రచించినటువంటి ఈ పాటే, అయితే ఇది ట్యూనింగ్ కొద్దిగా పాట సాహిత్యం లాగా ఉంటుంది, ట్యూనింగ్ కొద్దిగా

మార్చి ఉన్న విధంగా ఉంది పాట. ఇది ఏఐతో చేసినటువంటి ప్రక్రియ కాబట్టి ఇందులో మీకు సాహిత్యం అయితే ఉంటుంది. అయితే ఇది ఏ పాట మీరు గుర్తిస్తే ఒరిజినల్ పాటను మనం వినుకోవచ్చు. ఇది కూడా ఈ పాట ఇప్పుడు వినిపిస్తాను మధ్యలో. ఈ పాట సరైన పాటను గుర్తించండి, సరైన ట్యూనింగ్ ని గుర్తించండి, సరైన పాటను కూడా గుర్తించండి. నేను చరణాన్ని వినిపిస్తాను, ఓకేనా?

ఇంతవరకు విన్నారు కదా. ఇది వేటూరి సుందరరామమూర్తి గారు రచించినటువంటి పాట, ఒరిజినల్ ట్యూనింగ్ కాకుండా కొద్దిగా మార్చినటువంటి ట్యూనింగ్ అయితే ఈ పాట. ఒరిజినల్ పాట ఏది గుర్తిస్తే ఆ పాటని మనం విందాం. వేటూరి సుందరరామమూర్తి రిక్వెస్ట్ సాంగ్ అడిగారు కాబట్టి నేను ఈ పాటను కొద్దిగా వినిపించాను. మళ్ళీ ఇంకోసారి మార్చిన ట్యూనింగ్ నుంచి ఈ చరణాన్ని వినిపిస్తాను, ఒకసారి వినండి.

విన్నారు కదా, అది మీరు సమాధానం చెప్పే లోపల ఇల్కల్ విద్యాలయ కథ గురించి కొద్దిగా మనం మాట్లాడుకుందాం. డాలస్ లో ఇండియన్ క్లాసికల్ డాన్స్ లవర్స్ కి ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ రెడీగా ఉందండి. ఏకల్ విద్యాలయ DFW చాప్టర్ వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు ఇది, కథక్ ఆన్ ది సిల్వర్ స్క్రీన్. అది ఎప్పుడు అంటే ఆగస్ట్ 28 ఫ్రైడే గ్రాన్విల్ ఆర్ట్స్ సెంటర్ గార్లాండ్ లో కథక్ రిథమ్స్ తో ఇండియన్ సినిమా జర్నీని సెలబ్రేట్ చేయబోతున్నారు. ఐకానిక్ సాంగ్స్, అన్ఫర్గెటబుల్ క్యారెక్టర్స్ అండ్ స్పెక్టాక్యులర్ కథక్ పర్ఫార్మెన్స్ తో ఒక ఎంచాంటింగ్ థియేటికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. డిన్నర్ స్టార్ట్స్ అట్ 5 PM అండ్ ది ప్రోగ్రామ్ బిగిన్స్ అట్ 7 PM. టికెట్ స్టార్ట్ అట్ జస్ట్ $35. ఇందులో డిన్నర్ ఈజ్ ఇంక్లూడెడ్. టికెట్స్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు విజిట్ చేయాల్సినది tinyurl.com కథక్ పర్ఫార్మెన్స్ 2026. ఇక్కడికి వెళ్తే తెలుస్తుంది. ఓకే, ఈ పాట ఇందాక డిఫరెంట్ ట్యూనింగ్ మార్చుకున్నటువంటి ఈ పాటని ఒక్కసారి మళ్ళీ 2-10 సెకండ్స్ విందాం. వినేసి ఈ పాట ఏదో గుర్తించండి.

0: నాకు ఒక శ్రోత ఫోన్ చేశారని ఆయన తీసుకుని ప్రయత్నించారు. హలో అండి, రేడియో సర్వీస్ ఫోన్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు? సుగాత్రి గారు చెప్పండి.
1: ఈ పాట వచ్చేసి వేటగాడు సినిమా కదా, ఆకుచాటు పిందె తడిసే.
0: ఆకుచాటు పిందె తడిసేలాగా వినిపించిందా మీకు అది? ఆకుచాటు పిందె తడిసి అంటున్నారు. అందులో అంటే ఈ సాహిత్యం ఉంది అందులో చిన్నగా పొరపడ్డారో మీరు మళ్ళీ కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, మళ్ళీ ఒకసారి దాన్ని చెప్పండి.
1: అడిగిరాముడి అనుకుంటున్నాను, అది ఆరేసుక గోయి పారేసుకున్నాను.
0: రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్, రైట్
1: ఆన్సర్. సాహిత్యం గుర్తు చేసుకుంటున్నాను.
0: అది కరెక్ట్, కరెక్ట్ ఆన్సర్.
1: ఓకే అండి, మరి
0: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మనకు వేటి వెళ్ళి సుందరరామూర్తి పాట మనకు ఆత్మీయ శ్రోతలు అడిగారు కాబట్టి.

థ్యాంక్ యూ. ఓకే, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది ఈ పాట వేరే ట్యూనింగ్ లో మనం విన్నాం, కానీ ఒరిజినల్ ట్యూనింగ్ కి వెళ్ళిపోదామా? ఒరిజినల్ ట్యూనింగ్ లో నీ పాట మనం వినిద్దాం.

అరే అరే అరే అరే నీ ఎత్తు తెలిపింది కొండగాలి నాకు ఉడుకెత్తిపోతోంది హరి హరి హరి హరి.

0: తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమరి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 848-244-0213.
1: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
2: What a day, I'm completely exhausted. Dinner plans enti?
3: Nene em undaledi oj dinner ki. Dinner plans enti?
0: Every time, okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets tata. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala. Royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో శ్రుతి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో శ్రుతి.
6: యూఆర్ లిస్నింగ్ టు రేడియో శ్రుతి 107.9 FM HD3.

జేడేశ్వరి విప్పున స్వాగతం. మీరంతా విన్నారు ఇక్బాల్ తో ఆ రోజుల్లో అనే కార్యక్రమం. ప్రతి ఆదివారం సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు ఈ రేడియోసరవి అలవరసలో 107.9 FM HD3 లో. ఇందాక వేటూరి సుందరమూర్తి గారి రిక్వెస్ట్ సాంగ్ విన్నాం కాబట్టి ఒక్కసారి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆ కార్యక్రమం జరుగుతుంది. వేటూరి యానివర్సరీ సెలబ్రేషన్స్ అవుతున్నాయి. తెలుగు లిటరేచర్ అండ్ మ్యూజిక్ లవర్స్ కోసం ఒక వెరీ స్పెషల్ ఈవెంట్. లెజెండరీ లిరిక్సిస్ట్ వేటూరి సుందరమూర్తి గారి మెమోరియల్ సెలబ్రేషన్ August 16th సండే ఆఫ్టర్నూన్ 3:30 మెమోరియల్ హై స్కూల్ ఆడిటోరియం ఫ్రిస్కోలో జరుగుతోంది. వేటూరి గారు మన తెలుగు సినిమా పాటలకి ఇచ్చిన అన్ఫర్గెటబుల్ కాంట్రిబ్యూషన్ ని సెలబ్రేట్ చేస్తూ రినౌడ్ సింగర్స్ గాని డాన్సర్స్ మ్యూజిషియన్స్ అండ్ ఆర్టిస్ట్ ది స్పెషల్ పర్ఫార్మెన్స్ కూడా జరుగుతున్నాయి. సో ఈ బ్యూటిఫుల్ ట్రిబ్యూట్ ని మిస్ అవ్వకుండా మీరు ఇంకా జరుగుతూనే ఉంటాయని నేను అనుకుంటున్నాను. అంటే 3:30 మొదలయ్యాయి మెమోరియల్ హై స్కూల్ ఆడిటోరియం ఫ్రిస్కోలో. అందులో అందరూ తప్పకుండా అటెండ్ అవ్వడానికి ఆహ్వానిస్తున్నారు వాళ్ళు. సరే, మనం ఇందాక క్వశ్చన్ మొదటగా వచ్చిన ఆ ప్రశ్నకి ఇంత సమాధానం రాలేదండి. నాగార్జున నటించినటువంటి మొదటి సినిమా సుడిగుండాలు, బాలనటుడిగా నటించినటువంటి సుడిగుండాలు ఆ సినిమా. విక్రమ్ ఆ తర్వాత వచ్చింది అనుకోండి, అఫ్కోర్స్ యాజ్ ఎ హీరో. ఓకే, అయితే ఆదాన ప్రదానాల్లో ఇవాళ మనం ఎక్కువగా మాట్లాడుకోలేదు కాబట్టి నేను ఒక హిందీ కాకుండా ఒక తమిళ పాట వినిపించేస్తాను. తమిళ పాటల్లో ఈ పాటను వినేసి ఇది తెలుగులో ఏ పాట చూద్దాం చెప్తారేమో. ఓకే, ఈ పాట జాగ్రత్తగా వినండి, తమిళ్లో ఉంటుంది.

ఇది తమిళ్లో పాట, తమిళ్లో సినిమా. ఈ సినిమా తెలుగు నుంచి రీమేక్ చేశారు. ఒక పాట తెలుగులో

0: ఉన్నటువంటి పాట ఇదే ట్యూనింగ్ లో తమిళ్లో కూడా ఉంది. ఇందాక మీరు విన్నది ఆ పాట. ఈ పాట తమిళ్ లో విన్నారు కానీ తెలుగులో ఆ పాట ఒరిజినల్ పాట ఏది? ఇది నేను అడుగుతున్నటువంటి ప్రశ్న. 972-636-1966 కి ఫోన్ చేసి చెప్పండి. నాకు టెక్స్ట్ మెసేజెస్ వచ్చాయి మాధవి గారు, కరెక్ట్ అండి? సో పల్లింగ్ ఎవరైనా చెప్తారని చూద్దాం. హలో అండి, రేడియో సురభికి ఫోన్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి సుగాత గారు.
1: ఈ పాట వచ్చేసి నాగేశ్వరరావు పాట, మనస్సు గతి ఇంతే మనిషి బ్రతికింతే.
0: అది అదే ట్యూనింగ్ లో ఉంది కదా. మ్యూజిక్ డైరెక్టర్ కూడా కే మహాదేవ్ అని దీనికి కరెక్ట్ గా చెప్పారు. ఇంకా ఎవరన్నా ఫోన్ చేస్తారో తీసుకుంటాను ఇంకో శ్రోత. హలో అండి, రేడియో సిటీకి ఫోన్ చేస్తారు, ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో హలో, యా మీరు, నేను వింటున్నాను. ఆనంద్ గారు చెప్పండి.
2: అదే మనసుగా తీసింటే మనిషిగా తీసి
0: ఇది సినిమా పేరు గుర్తుంది కదా.
2: హలో సార్,
0: సినిమా పేరు గుర్తుందా? ఓకే ఓకే, నో ప్రాబ్లం. సో మొత్తానికి శ్రోతలు ఇద్దరు కరెక్ట్ గా చెప్పారు. ఇంకో ఫోన్ చేస్తారు చూద్దాం వాళ్ళు ఏం చెప్తారు. హలో అండి, రేడియో సార్ మీకు ఫోన్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు?
3: హలో
0: హలో హలో చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, మీ వెనకాల రేడియో ఆన్ లో ఉందా మీరు, లేకపోతే మీరు స్పీకర్?
3: మూవీ సాంగ్ వచ్చేసి మూవీ పేరు గుర్తుంది కానీ మనసున్న మనిషికి మనసు లేదు,
0: మనిషికి మనసు లేదంటారా సార్? మీరు మనిషి మనసు అంటారు తప్ప మనసు గతి ఇంతే, అది ఆ పాట. ఇప్పుడు వినిపిస్తుందా? మనసు గతి ఇంతే, అది ఆ పాట. మీరు వెనకాల కొద్దిగా వాయిస్ ఇది రేడియోని మీరు తక్కువ చేసుకుంటే వాల్యూమ్ ఎక్కువ రాకుండా ఉంటుంది. రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ పేరు?
3: కిషోర్
0: అండి. కిషోర్ గారు, ఓకే, థ్యాంక్ యూ. సో అందరు రైట్ ఆన్సర్ ఇచ్చారు. ఇప్పుడు మీరు తమిళ్లోనే వింటారా తెలుగులో వింటారా? తమిళ్లో విన్నా తెలుగులో విన్నా మ్యూజిక్ డైరెక్టర్ కేవీ మహాదేవన్ అండి, రెండింటికి ప్రేమ్ నగర్. ఈ ప్రేమ్ నగర్ సినిమా ఒరిజినల్ గా మనకు. ఆ తర్వాత ఇరండు మనం, ఏదో ఇరండు మనం అని తమిళ్లో దీన్ని, సారీ ఇరండు మనం కాదు, సారీ వసంత మాలిగ, ఇది బాగానే హిట్ అయింది తమిళ్లో. వసంత మాలిగ శివాజీ గణేశన్ వాణిశ్రీ నటించారు. ఇదే సినిమాని హిందీలో కూడా తీశారు. హిందీలో ఎవరితో ఎవరు నటించారో మీకేమైనా తెలిస్తే చెప్పండి. హిందీలో ఇదే ప్రేమ్ నగర్ ని అదే టైటిల్తో తీశారు. హీరో హీరోయిన్ ఎవరు చూద్దాం. ఈ లోపల తెలుగు పాట నిందాం.
4: తాగితే మరిచిపోగలను, తాగనివ్వదు. మర్చిపోతే తాగగలను, ఏ మరిచిపోగలను, తాగనివ్వదు. మర్చిపోతే తాగగలను, మరువనివ్వదు.

ఈయన కెరీర్ లో ఆ తర్వాత డి రామా నాయుడు ఎస్ సురేష్ ప్రొడక్షన్స్ వీళ్ళకి ఇది ఒక టర్నింగ్ పాయింట్ ఉంది. టర్నింగ్ పాయింట్ అంటే రామానాయుడు గారు తీశారు చాలా సినిమాలు రాముడు భీముడితో మొదలుకొని కొన్ని ఫ్లాప్ లు అయినాయి. ఆ తర్వాత ఆయన ఇంటికి వెళ్లిపోదాం అనుకునే టైంలో చివరి ప్రయత్నంగా తీద్దామని ఈ సినిమా తీసి సూపర్ డూపర్ హిట్ అనుకున్న తర్వాత ఇంకా వెను తిరిగి చూసుకోలేదు. ఆయన సినిమాలు అలా అప్రతిహతంగా నడుస్తూనే సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ కూడా నడుస్తూనే ఉన్నాయి ఇప్పటికీ. ఓకే, సో అది ఇది ప్రేమ్ నగర్ హిందీలో కూడా తీశాను అన్నాను కదా, ఎవరితో తీశారు నాకు కరెక్ట్ సమాధానం రాలేదు, చూద్దాం ఎవరన్నా చెప్తారేమో హిందీలో ఎవరితో తీశారు. ఓకే, మనం ప్రేమ్ నగర్ నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ deals banana.com వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు రెస్టారెంట్ ఓనర్స్ వాళ్ళు సపోజ్ దే హ్యావ్ స్లో అవర్స్ కానీ టూ లెస్ వాకింగ్స్ ఉంటే deals banana.com ఏ ప్లాట్ఫామ్ వేర్ రెస్టారెంట్స్ కెన్ లిస్ట్ దేర్ ఎక్స్క్లూజివ్ డీల్స్ అండ్ కూపాన్స్ అండ్ రీచ్ కస్టమర్స్ హూ ఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ గ్రేట్ ఫుడ్ అండ్ గ్రేట్ ఆఫర్స్. సో బట్ రెస్టారెంట్ ఓనర్స్ హియర్ ఇస్ ది ఎక్సైటింగ్ పార్ట్, మీ ఆఫర్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ డిజైన్ అండ్ మార్కెట్ చేయటం వరకు డీల్స్ బనానా ఏఐ డస్ ది హెవీ లిఫ్టింగ్ ఫర్ యూ. దర్ ఇస్ నో పర్ ఆర్డర్ కమిషన్ అండ్ ది బెస్ట్ పార్ట్ ఈస్ దట్ ఫస్ట్ 50 రెస్టారెంట్స్ కెన్ గెట్ ది గ్రోత్ ప్లాన్ ఫ్రీ ఫర్ 3 మంత్స్. మీరు ఇంటర్ కరెక్టే, 3 మంత్స్ వరకు ఫ్రీ గ్రోత్ ప్లాన్ ఉంటుంది.

కన్నా సూపర్ స్టార్ రాజేష్ రజనీకాంత్. సూపర్ స్టార్ అంటే కృష్ణ అంటారు రజనీకాంత్, అక్కడ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా ఉండే ఆ టైంలో. ఆ టైంలో కాదు, ఆ టైం దాటిపోయిన తర్వాత ఈ సినిమా వచ్చింది అఫ్ కోర్స్. కానీ ఆ సినిమాలో రాజేష్ ఖన్నా అండ్ హేమవాల్ని, వాణి శ్రీవల్ని, హేమవాల్ని. ఓకే రైట్, మనకు రిక్వెస్ట్ సాంగ్స్ ఐ థింక్ అన్ని రిక్వెస్ట్ సాంగ్స్ నేను ప్లే చేసేసాను. మనకు ఉన్నటువంటి అన్ని రిక్వెస్ట్ సాంగ్స్ ఒకటి సినిమా, ఒక సినిమా ఒక ఆన్సర్ అయితే ఇంకా రాలేదు. అమాయకుడు జమున, తర్వాత కృష్ణ నటించినటువంటి అమాయకుడు, ఆ సినిమాకి ఇన్స్పిరేషన్ లేకపోతే అది ఒరిజినల్ హిందీలో ఏ మూవీ అడిగాను, ఇంకా సమాధానం రాలేదు అది. ఓకే, ఈ లోపల ఇంకో పాట విందాం. మనం నాగేశ్వరరావు వాణిశ్వరి దగ్గరే ఉన్నాం కాబట్టి వాళ్ళ ఇద్దరి కాంబినేషన్ లో ఒకప్పుడు బాగా హిట్ అయినటువంటి పాట ఇప్పుడు మనం విందాం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ యాజ్ అ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్షూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ ఫర్ ఎవ్రీ when we

0: respect the community supports us.
1: Istilamma vayanam puchukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ ఎ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా ఖాళీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. వన్ to go Hareli, Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos, Zoho, powering possibilities with Radio Surabhi.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాలా.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: 107.9 FM HD3.
4: చెప్పించని నన్ను ఆగతం ఆలస్యమే.
1: FM HD3.
4: క్షపించని నన్ను ఆగతం ఆలస్యమైందని తనకు నీ పరిచయం. నువ్వేనట ఇకపై నా జీవితం. శాపమైన ఫరణ్లా తోచనే ఈ క్షణం.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th only on Radio Surabhi 107.9 FM HD3.
0: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-0213.
3: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
0: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
0: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
4: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా చేస్తావేంటి? తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్, పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
7: మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
8: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్. ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
7: What is this address again?
0: Babarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babarchicaters.com.
9: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
10: నేను మీ ఆర్జే భార్గవి.
11: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
12: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
13: దిస్ ఇస్ కోటి.
14: దిస్ ఇస్ హరిశంకర్.
15: కీప్ లిజనింగ్, వీ నేస్తాం
0: రేడియో సురభి.
2: రేడియో సురభి.
13: రేడియో సురభి.
2: రేడియో సురభి.
13: రేడియో సురభి.
2: 107.9 FM HD3.
16: Ladies and gentlemen,

0: ఐఎన్ రాముగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎమ్ రాంగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో శిల్పం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.
6: శ్రీ శ్రీ శ్రీ రంగ రంగ రంగ చారుల వారి సింగిల్ నాద సంకీర్తన ఆదిథాయం పూర్ణ కుంభరాగం.
7: సెబస్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. And best of all, it avoids complaints.
2: Ayushman Bhava. Aarogyame asalaina aishwaryam. Your daily dose of goodness. Mee aarogyanni kaapaadukune sootralu.
3: Ayushman Bhava. Every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
4: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
5: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆనర్స్ అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్

Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Isthinam avayanam, putzukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ ఎ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవ్వట్లేదు.

0: విజయ్ భార్గవి.
1: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస అవసరాల.
2: దిస్ ఇస్ కోటి. దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సచ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటల్లో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
2: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. ఈ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call
6: 848-244-0213. Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality. Keep listening, me next time, Radio Surabhi.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varku, they will help you at an expert level. Vala highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
2: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
3: నేను మీ ఆర్జే భార్గవి.
4: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
5: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
6: దిస్ ఇస్ కోటి.
7: దిస్ ఇస్ హరిశంకర్.
8: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
0: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
0: రేడియో సురభి. 107.9 FM HD3.

కోసం అంటే ఎంతో తెలియని వయసులో నేను ప్రేమించినాను. మోసం చేస్తావు తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా? నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనీలేదు, అందుకేం చెప్పనే లేదు.
1: జూలియట్
0: రిటర్న్ గిఫ్ట్.

0: అన్నా, ఇప్పుడు నువ్వు కూడా
1: జీవితం అనుకున్నా చివరి జీవితాన్ని గుర్తించేసావు కదా జూలియట్.
2: హాయ్, నేను రామ్ గోపాల్ వర్మ.
3: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
4: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
5: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
8: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
3: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Istinamma vayanam putchukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ శంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: 107.9 FM HD3.
11: Come on, clap.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th only on Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: ముందు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
4: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
6: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
7: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatle.

0: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
1: నేను మీ నాగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: దిస్ ఇస్ విష్ణు మంచు.
1: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
0: హాయ్, నేను మితేజ సజ్జా.
1: డు లిసన్ టు రేడియో సురభి
0: 107.9 HD3,
1: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
0: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎమ్ రాముగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రాము పాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసి. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
4: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call
5: 848-244-0213.
6: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaapotham. Keep listening to me next on Radio Surabhi.
7: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
8: ఈ రోజు ఎక్కడికొచ్చా అక్క?
9: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
8: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
9: ఇంకా వేరు చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
10: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
8: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
11: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.
12: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
13: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
14: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
13: హాయ్, నేను మీ తేజ సజ్జ.
14: టు లిసన్ టు రేడియో సురభి
13: 107.9 HD3,
12: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
13: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
7: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: రేడియో సురభి. 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్ గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, GP Electronics can help you design a custom setup. Screen build cheyatan daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
8: హాయ్, ఐ యామ్ రామ్గోపాల్ వర్మ.
9: అందరికీ నమస్కారం, నేను మీ వి అని ఆదిత్య.
10: నేను మీ నాలుగో స్తంభం సాయి కుమార్.
11: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
12: రేడియో సురభి.
13: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
0: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను నితేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ కోటి హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th only on Radio Surabhi 107.9 FM HD3.
3: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni oka place lo unte how convenient kada.
4: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
5: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
6: ఇంకా ఏంటి ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
8: Get off address, Radio Surabhi.
0: Radio Surabhi, KDXX 107.9 FM HD3, Louisville, Texas. America lo telugu nestam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
9: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. Desha kalamana paristhitulu, prakruti dani padinche vidhanam, ivanni kuda todutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech Inc. Malemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech Inc is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: ఐఎమ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: Ladies and gentlemen, one of the ladies from Hanover, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle, the Seattle,

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: ఈ డిస్ని మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ calling for farming. Palimari Farms. Visit vvfactech.com or call 848-244-0213.
3: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
4: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
5: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా G3 @ 919-491-4514.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
0: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
0: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఆయన రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అలో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
2: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
3: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
4: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
5: రేడియో సురభి.
6: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
7: 107.9 FM HD3.

0: Radio Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, GP Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
3: Kodi rupayala kosam mee aakhari prashna readya?
4: Yes sir.
3: Rajulas Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
4: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
3: You're absolutely right. Rajulas Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. Also offer catering because their food is so irresistible.
5: Visit Rajulas Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call
7: 848-244-0213.
8: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kabothundi. Keep listening me next time, Radio Surabhi.
9: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస అవసరాల.
3: దిస్ ఇస్ కోటి. దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: 107.9 FM HD.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponangi at 214-868-7538.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: Media room screen size gurinchi tension padtunara? Maximum screen space ela design cheyalo ardham

0: electronics.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ డాట్ కామ్. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
3: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
4: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
3: హాయ్, నేను మీ తేజ సజ.
4: డు లిసన్ టు రేడియో సురభి
3: 107.9 HD3,
2: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
3: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస అవసరాల.
3: దిస్ ఇస్ కోటి.
4: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
4: రేడియో సురభి.
0: రేడియో సురభి.
2: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-0213.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క, లైట్ దోస, లైట్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా ఏంటి? తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
7: పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి, KDXX 107.9 FM HD3, లూయిస్విల్, టెక్సాస్, అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda?
0: Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్, నేను రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3. ఉన్నదొకటే జిందగీ. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్. మీ నేస్తాం
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: are listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meer andistondi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday, starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలీ, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హంగ్ చిల్లీ గార్లిక్ లోటస్, హంగ్ కి పన్నీర్ టిక్కా, విచ్ అమికావా పరోటా కూడా.
6: ఏంది బ్రో, గన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B Texas.com. Perfect for dine-in, take-away or full service
8: catering. Hi guys, this is Harishankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM HD3 quality to meeku marinta cheru kaabothu. Keep listening me Nestam Radio Surabhi.
0: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada? Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
9: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
10: ఎస్ సార్.
9: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
10: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉండవు? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
9: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
11: విజిట్ రాజురాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meek andistondi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday, starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలీ, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హంగ్ చిల్లీ గార్లిక్ లోటస్, హంగ్ కి పన్నీర్ టిక్కా, విచ్ అమికావా పరోటా కూడా.
6: ఏంది బ్రో, గన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రియేట్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్.
5: ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B Texas.com. Perfect for dine-in, take-away or full service
8: catering. Hi guys, this is Harishankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM HD3

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
2: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina. Weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponangi at 214-868-7538.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: ఎస్ సార్.
3: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజురాజ్ కిచెన్ ఇన్ Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
7: Radio Surabhi.
8: Radio Surabhi.
9: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
6: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
9: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
10: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
11: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
10: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పనీర్ టిక్కా, చమి కబాబ్ అరటా.
11: ఏంది బ్రో, గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
10: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
11: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
10: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2BTexas.com. Perfect for dine-in, take-away or full-service
12: catering. Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening, be next on Radio Surabhi.
13: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
2: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponangi at 214-868-7538.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: ఎస్ సార్.
3: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం?
10: ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజురాజ్ కిచెన్ ఇన్ Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
7: Radio Surabhi.
8: Radio Surabhi.
9: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
6: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
9: money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi dhanam indhanam, effective wealth management strategies. Me personally.

0: Dhyanam Hindhanam, where money meets clarity. Every second and fourth Sunday, starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
1: Chapman sir, what you'd like to order?
2: Baya, in the specials me lagara?
1: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B executed special thali, bisbe lava, cheese dosa, paneer dosa, honey chili garlic lotus, and aanki paneer tikka, which I make a parata.
2: Huh? Kendi rog, and you know, and specials matra mai adina.
1: Inka onni, Chapman dara, meet up in an authentic vegetarian, Jain or vegan food crave just narante.
3: Adayar Anandavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anandavan's weekend breakfast buffet.
1: Fresh, delicious, and made with care. A to B, Texas.com. Perfect for dining, takeaway, or full service catering.
4: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality. So, make a marinta cheru kaabotham. Keep listening to the next on Radio Surabhi.
5: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
6: America vachinappudinchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte, how convenient kada?
7: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Punnangi at 214-868-7538.
8: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
9: ఎస్ సార్.
8: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
10: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
8: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
11: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఎర్వింగ్ is Plano and Eldorado. For more information, visit rkusa.com.
12: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
13: Radio Surabhi.
14: Radio Surabhi.
0: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
12: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
0: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వే లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అండ్ ఆంకి మనీ టిక్కా, విచ్ అమికవా పరోటా. హా,
2: ఏంది బ్రో, గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
3: అడయార్ ఆనందవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
1: ఇస్ యువర్ గో టు ప్లేస్.
3: ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో.
1: హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్.
3: ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే.
1: ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ care. A2B, Texas.com. Perfect for dining, takeaway, or full service
14: catering.
4: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality. So, meeku marinta cheru kaabotham. Keep listening to me next on Radio Surabhi.
5: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
6: America vachinappudinchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unde, how convenient kada?
7: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
9: ఎస్ సార్.
8: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
10: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి.

0: అండ్ క్యాటరింగ్. యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
1: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ వ్యానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
2: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th only on Radio Surabhi 107.9 FM HD3.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వేళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్నిటికి గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, పచ్చమిక పరోటా.
6: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
8: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabothu. Keep listening, me nestam Radio Surabhi.
9: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
10: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
11: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
0: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: Yes sir.
0: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
0: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
1: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th only on Radio Surabhi 107.9 FM HD3.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వేళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, పచ్చమిక పరోటా.
6: ఏంది బ్రో, అని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎర్ గో టు ప్లేస్.
5: ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్.
7: ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే.
5: ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
8: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to

0: మరింత చేరుకోవచ్చు. కీప్ లిజనింగ్ మీ నెక్స్ట్ ఆన్ రేడియో సురభి.
1: యు ఆర్ లిజనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI page.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
4: సార్ ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
7: Radio Surabhi.
1: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
6: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th only on Radio Surabhi 107.9 FM HD3.
8: చెప్పండి సార్, వాట్ యూ లైక్ టు ఆర్డర్?
9: భయా, ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర?
8: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పనీర్ టిక్కా, చికెన్ కబాబ్ పరోటా.
9: ఏంది బ్రో, ఎన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
8: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
10: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
8: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్.
10: ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే.
8: ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2BTX.com. Perfect for dine-in, take-away or full-service catering.
0: Hi guys, this is Harishankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality pro. Meek marinta cheru kaabotham. Keep listening, me next time, Radio Surabhi.
1: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
2: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada. Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
8: సార్ ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
7: Radio Surabhi.
1: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
6: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM. Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th only on Radio Surabhi 107.9 FM HD3.
11: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: భయా, ఏంది స్పెషల్స్? మీ దగ్గర
11: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చమికావా పరోటా.
9: ఏంది బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
11: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
12: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
0: Hi guys, this is Harishankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to. Meeku marinta cherukapothundi. Keep listening, me Nestam Radio Surabhi.
1: You are listening to Radio Surabhi, 107.9 FM, HD3.
2: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
6: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
9: Yes sir.
3: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజురాజ్ కిచెన్ in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
7: Radio Surabhi.
6: Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
6: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th only on Radio Surabhi 107.9 FM HD3.
11: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: భయా, ఏంది స్పెషల్స్? మీ దగ్గర
11: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చమికావా పరోటా.
9: ఏంది బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
11: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
12: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్.
11: ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
0: Hi guys, this is Harishankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to. Meeku marinta cherukapothundi. Keep listening, me Nestam Radio Surabhi.
1: You are listening to Radio Surabhi, 107.9 FM, HD3.
2: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
6: Say hello to NRI page. Mana Indians ki the digital marketing
2: marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
13: Yes sir.
3: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
13: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
3: ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
13: యూర్ అబ్సల్యూట్లీ రైట్.
3: రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజురాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
2: Tick, tick. Radio Surabhi time check. Studio lo time, 5 a.m.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవ్వ

0: skills, calibration, knowledge, though, make a best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani, ashtau ahara vidhi visesha ayatanani bhavanti, ani ayurvedam cheptundi. Ante ahara anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti, dani padniche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still, mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech Inc. Vallemari Farms believes that farming is not backward. It is the future. VVF AgTech Inc. is your calling for farming. Vallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: Chappandi sir, what you'd like to order?
2: Baya, any specials me daggara?
1: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B executed special thali, bisi vellava, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus, and amki paneer tikka, vichami kava parata.
2: Endu bro, gandhi yeppino, and specials matrame adina.
1: Inga undi, chappandara, meer eppudaina authentic vegetarian, Jain or vegan food crave chestunnarante, Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant, is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full-service catering.
0: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Soho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Soho, powering possibilities with Radio Surabhi.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.

0: mix.com or call Nanda G3 at 919-491-4514.
1: America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క ప్లేస్ లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే how convenient కదా.
0: Say hello to NRI page. మన ఇండియన్స్ కి the digital marketing platform. Indian community కి full on

0: ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ nripage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్ NRI Page ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమరి ఫార్మ్స్. Visit vvfagtech.com or call 848-244-0213.
6: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America ro telugu restam.
7: You are listening to Radio Surabhi 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
5: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in Makini, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, పిచ్చా మీకా పరోటా.
7: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
9: Istinamma vayanam putchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th only on Radio Surabhi 107.9 FM HD3.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్? మీరు అగ్గారా?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, నీ దోడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ దోశ, సెం ఆమ్కి పన్నీర్ టిక్కా, విచ్ అమికా పరోట.
5: ఏంది బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే.
4: ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్
0: అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ backward, it is the future. VVF Agtech INC is your calling for farming. Vallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
8: Say hello

0: listening to Radio Suripi 107.9 FM HD3.
1: Radio Suripi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
2: Istinamma Vayanam, Puchukunti Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడం.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
4: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
7: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
6: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
8: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ and orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
9: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: ఇప్పటిదాకా నువ్వు చేసినావు ఆఫర్ లెటర్లు.
9: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
8: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
9: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?
8: డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయడం దగ్గర నుంచి

0: పార్టీయా లేక జాతర?
1: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Nee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్ సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ ఎ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Holland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. Authentic Indian flavors, stunning views, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి మీ దగ్గరలో.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th only on Radio Surabhi 107.9 FM HD3.
3: Boring long drives ki, tiring workouts ki, ఒక్కటే సొల్యూషన్ రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం.
4: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
5: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
6: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
7: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా .com.
8: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
9: నీ కల నిజం అవబోతోంది.
8: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
9: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
8: ఇండియా టుడే స్పెషలైజెస్ ఇన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, వెజ్ అండ్ నాన్ వెజ్ డిషెస్. ఫుడ్ క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ లేకుండా దే గివ్ యూ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. విజిట్ ఇండియా టుడే అట్ 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్, టెక్సస్. ఆర్ కాల్ దెమ్ అట్ 817-819-8888.
10: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా?
0: వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్మాన్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశి, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
11: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
12: Yes sir.
11: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
13: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
11: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
14: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
4: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్ One name to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you.
5: Istinamma vayanam, puchukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు మీకు వాయనం ఇవ్వడానికి మీ వాయనం పుచ్చుకోవడానికి బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్ ఇంటిటా సురభి మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com
6: అమ్మా Saturday movie?
5: Mm-mm. Manabadi class.
6: Mama, old MacDonald had a farm.
5: Uppu kappu rambu. Telugu padyam cheppu.
6: Uppu kappu rambu.
5: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meerekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi Telugu neerpinche chotu kadu Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
7: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
8: Radio Surabhi.
9: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
7: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned. It's meant to fuel your dreams. Radio Surabhi. Meek andisthondi dhanam indhanam. Effective wealth management strategies. Meek prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam. Where money meets clarity. Every second and fourth Sunday starting July 11th. Only on Radio Surabhi. 107.9 FM HD3.
10: శాలిని ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది
11: సూర్యప్రకాష్ ఇక్కడ పూజ సామాన్లు గార్లెండ్స్ బ్లౌజ్ పీసెస్ వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి బాసింగాలు పూల బుట్టలు ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్
10: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది జనాలు బీవత్సంగా కొంటున్నారు సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్ 14300 రానల్డ్ రీగన్ బిలవర్డ్ యూనిట్ 606 లియాండర్ టెక్సస్
11: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట
12: ఇప్పటిదాకా నువ్వు చేసినావా నీకు ఎన్నీ ఆఫర్ లెటర్లు
11: అవుతుంది బ్రో ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ మీ ఇంట్లో ఇబ్బందులైనా ఉద్యోగంలో సమస్యలైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి పండిత్ రామ్ తులసి 979-797-2654 ఆర్ విజిట్ astroramji.com మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారు
5: అనుకుంటున్నారా మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్ క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4514.
8: ఇండియా వెళ్ళలేమోరా నేను?
9: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
8: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
5: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్, ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డల్ స్మైల్స్ డెంటల్ and orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane.

0: are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th only on Radio Surabhi 107.9 FM HD3.
4: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
5: సూర్య ప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
4: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్నొచ్చిన ఆఫర్ లెటర్లు?
5: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజీ మేనిఫెస్ట్ అవటానికి స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజీ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 or visit astroramji.com. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, GP ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్.

0: mix.com or call Nanda G3 at 919-491-4514.
1: India వెళ్ళలేమో రా నేను.
2: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
1: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. చాలా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam, your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
4: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
6: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard. One clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho. Powering possibilities with Radio Surabhi.
7: Good morning, Dallas. Welcome to Monday Masti with me, RJ Sudha. అరే వీకెండ్ అయిపోయింది, మండే వచ్చేసింది అని బాధపడకండి. నా లెక్కల ప్రకారం ఇంకో 4 డేస్ లో వీకెండ్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. అదేంటి 4 డేస్ అంటది 5 కదా అనుకుంటున్నారా? అరే థర్స్డే ఈవినింగ్ వచ్చేసిందంటే చాలండి, మన వీకెండ్ స్టార్ట్ అయిపోయినట్టే. ఎందుకంటారా, ఎక్కడికి వెళ్ళాలి, ఏం తినాలి అని ప్లానింగ్ స్టార్ట్ చేసేస్తాం కదా. అందుకనే టెక్నికలీ థర్స్డే ఈవినింగ్ నుంచే మన వీకెండ్ స్టార్ట్ అయిపోయినట్టే. సో మండే బ్లూస్ పక్కన పెట్టేసి ఈ మార్నింగ్ ని మ్యూజిక్, మెమరీస్ అండ్ మస్తీతో స్టార్ట్ చేసేద్దాం. నేను మీకోసం ఒక పాట సెలెక్ట్ చేశాను, ఈ పాట వినేసి రండి, ఇంకా ఎన్నో మాట్లాడుకుందాం.

0: ఈ వీకెండ్ చాలా స్పెషల్ గా జరిగింది కదా, బికాస్ ఇట్ వాజ్ ఆగస్ట్ 15th, అండ్ ఆగస్ట్ 15th ఇస్ ఇండియాస్ ఇండిపెండెన్స్ డే. అండ్ దిస్ టైమ్ ఇండియా సెలబ్రేటెడ్ 80th ఇండిపెండెన్స్ డే. సో ఆబ్వియస్లీ ఒక స్లాట్ అయితే మనం డెడికేట్ చేయాల్సిందే దీనికి కదా. సో డోంట్ వరీ, మొత్తం ఇండిపెండెన్స్ డే అయిపోయింది, అయినా మళ్ళీ మనం ఏంటండి ఒక స్లాట్ కంప్లీట్ గా ఇండిపెండెన్స్ డేకి డెడికేట్ చేయాలంటున్నారు అనుకోవద్దు. నేనైతే ఒక స్లాట్ అన్నాను గాని మొత్తం షో అనలేదు కదా. సో డోంట్ వరీ, మనం ఈ రోజు అన్ని మిక్స్ చేసి అన్నిటి గురించి మాట్లాడుకుందాం. చాలా చాలా చాలా కబుర్లున్నాయి 80th ఇండిపెండెన్స్ డే, ఇంకా ఏమేం జరిగాయో వీకెండ్ లో, ఇంకా రాబోయే వీక్ లో ఏం జరుగుతున్నాయో అన్ని మాట్లాడుకుందాం. అంతవరకు మీరు ఈ సాంగ్ వినేసి రండి, ఇంకా ఎన్నో కబుర్లు చెప్తాను.
1: మీరు ముగ్గురు మాడు కాబట్టి మీరు డాన్స్ ఆడతారు.

సో ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఈ రోజు మనకి చాలా స్పెషల్, ఒక ఫస్ట్ అవర్ మాత్రమే ఇండియాస్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ మెమరీస్ తో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఎందుకంటే ఇది ఒక మేబీ ఒక చిన్న కోఇన్సిడెన్స్ అనుకోండి, బట్ ఇప్పుడే కదా మనం జూలై 4th అమెరికాస్ 250th ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. అప్పుడే చూస్తుండగానే ఆగస్ట్ 15th వచ్చేసింది, మన మదర్ కంట్రీ ఇండియాస్ 80th ఇండిపెండెన్స్ డే. ఆబ్వియస్లీ మనం డాలస్ లో ఉంటున్నాం, అమెరికా మన హోమ్, కానీ ఇండియా మన మదర్ కంట్రీ. సో అమెరికాస్ ఇండిపెండెన్స్ డే ఎలాగా ధూమ్ ధామ్ గా సెలబ్రేట్ చేసుకున్నామో అదే ఎనర్జీతో మన ఇండియన్ ఇండిపెండెన్స్ డే కూడా సెలబ్రేట్ చేసుకున్నాం ఆల్రెడీ. బట్ మన డెడికేటెడ్ షోలో ఒక చిన్న స్లాట్ ఇచ్చి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. ఇంకా ఇంకా ఎన్నో కబుర్లు, ఎన్నెన్నో మాటలు మనం చెప్పుకుందాం. డోంట్ గో ఎనీవేర్, స్టే విత్ అస్. యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి.

మనం మాట్లాడుకుంటున్నాం మన ఇండియా, మన ఇండిపెండెన్స్ డే, మన చైల్డ్హుడ్ మెమరీస్ కోసం. నాకైతే చాలా చాలా చాలా మెమరీస్ గుర్తొస్తున్నాయండి. చెప్పాలంటే ఒక చిన్న చిన్న ఫ్లాగ్స్ రైట్ ఒక చిన్న ఫ్లాగ్స్ ఇచ్చేవారు స్కూల్లో. దట్ వాజ్ అన్ ఎక్సైటింగ్ డే. ఆ ఫ్లాగ్స్ తీసుకోవడం, ఎన్ని కలెక్ట్ చేసేవాళ్ళం అంటే దానికోసం ఆ టీచర్స్ వెనకాల పరిగెట్టి, ప్లీజ్ టీచర్ నాకు ఇంకోటి కావాలి అని బతిమాలి తీసుకొని అవన్నీ స్టాక్ చేసేవాళ్ళం. ఎందుకు అంటే అదొక ట్రోఫీ లాగా అనుకోండి. దేర్ వాజ్ నో స్పెషల్ రీజన్. అంటే నా దగ్గర ఇన్ని ఉన్నాయి, నేను ఇన్ని కలెక్ట్ చేసుకున్నానని అందరికి తర్వాత చూపించుకోవడానికి కోసం. మళ్ళీ ఇంటికి పట్టుకెళ్లి అవి చాలా జాగ్రత్తగా దాచుకునే వాళ్ళం. నెక్స్ట్ టైం మళ్ళీ ఇవన్నీ చూసుకొని ఎంతో ఆనందపడేవాళ్ళం రైట్. అసలు అవన్నీ ఆ చిన్న చిన్న మెమరీస్ దే మేడ్ ది ఇండియన్ ఇండిపెండెన్స్ డే ఆర్ ది ఆగస్ట్ 15 సెలబ్రేషన్ సంథింగ్ రియలీ స్పెషల్. ఇంకా ఎన్నో ఎన్నో కబుర్లు ఉన్నాయి, ఇంకా ఎన్నో ఎన్నో మెమరీస్ ఉన్నాయి. అన్ని ఇప్పుడే చెప్పేస్తే ఎలా? వెయిట్ ఫర్ దోస్. కీప్ లిసనింగ్ టు రేడియో సురభి, డయాలసిస్ నంబర్ 1 రేడియో స్టేషన్.

మనం మాట్లాడుకుంటున్నాం మన ఇండియన్ ఇండియా మెమరీస్, సారీ ఇండియన్ ఇండిపెండెన్స్ డే తో కూడిన మన మెమరీస్ ని. ఫ్లాగ్స్ గురించి మాట్లాడేసుకున్నాం. ఇంకా యాక్చువల్లీ స్కూల్, ఆబ్వియస్లీ ఇవన్నీ మన మెమరీస్. నాకైతే చిన్నప్పుడు స్కూల్లో ఇండిపెండెన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసేవారో

దానితోనే చాలా చాలా మెమరీస్ ముడిపడి ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆ రోజైతే స్కూల్ డ్రెస్ వేసుకోకర్లేదు, మనం సివిల్ డ్రెస్ లో వెళ్ళొచ్చు. ఓ మై గాడ్, దట్ ఇట్ సెల్ఫ్ వాజ్ అ బిగ్గెస్ట్ గిఫ్ట్ అని చెప్పాలి అందరి పిల్లలకి. ఎందుకంటే రోజు స్కూల్ డ్రెస్ వేసుకొని వేసుకొని విసుగొచ్చేది. సో సివిల్ డ్రెస్ లో వెళ్ళడం వాజ్ ఎక్సైటింగ్. సివిల్ డ్రెస్ లో వెళ్ళి ఆ ఫ్లాగ్ తీసుకొని ఆ ఫ్లాగ్ పెట్టుకోవడే కదా, సివిల్ డ్రెస్ కి పిన్ చేసుకునేవాళ్ళం. అండ్ తర్వాత ఫ్లాగ్ హోయిస్టింగ్, ఆబ్వియస్లీ ఎండలో నిలబడాలి. అండ్ యాక్చువల్లీ ఆగస్ట్ లో అయితే, ఆగస్ట్ 15th కి అప్పట్లో అయితే పెద్ద పెద్ద వర్షాలు కూడా వచ్చేసేవి. ఒక్కొక్కసారి ఎండలోనే కాదు వర్షంలో కూడా నిలబడే వాళ్ళం ఆ మొత్తం ఫ్లాగ్ హోయిస్టింగ్ అయ్యే వరకు. కదా మీకు ఇలాంటివన్నీ గుర్తొస్తున్నాయా? దిస్ ఇస్ ద రైట్ టైమ్. ఐ నో యూ ఆర్ బిజీ విత్ వర్క్, కానీ మన మెమరీస్ ని కూడా అలా అలా తలుచుకుంటూ ఉంటే వర్క్ ఈజీ అయిపోతుందండి. నమ్మండి, నిజంగా నమ్మండి. ఓకే, ఈ సాంగ్ మీకోసం ప్లే చేస్తున్నాను. దిస్ విల్ బ్రింగ్ యువర్ మూడ్ బ్యాక్. డోంట్ వరీ, మండే మండే అని బాధపడకండి, పర్లేదు, అన్ని నడుస్తాయి. మ్యూజిక్ కూడా వినొచ్చు, వర్క్ కూడా చేసుకోవచ్చు. లెట్స్ గెట్ యువర్ మూడ్ అప్. హియర్ యు గో.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
4: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
5: Sure.
4: How many people are we expecting? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడు బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
5: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
4: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
6: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
5: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
6: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
4: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
7: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
8: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
9: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
4: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
7: What is this address again?
4: Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit BavarchiCaters.com.
10: Oi, biryani tintava?
11: Marchipoyava? I am on a diet. Salad.
10: Sare, but I won't share my chicken dum biryani and goat biryani. No way.
11: Indi rendu order chestunava?
10: Anta vari avaku. M&M vaalla weekend offer. Chicken and goat dum biryani $10 and $15 ki maatrame. On Friday, Saturday and Sunday 7 PM to 11 PM. Plus, vaalla special live handi biryani to double kamita free.
11: Sharing is caring. Telusa?
10: M&M, 1900 Marketplace Boulevard, Irving.
12: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మండే మస్తీ విత్ మీ సుధా, ఓన్లీ ఆన్ రేడియో సురభి. సౌండ్స్ లైక్ హోమ్. హోమ్ అంటే స్టోరీస్, సాంగ్స్ దట్ మేక్ యూ రిమెంబర్ యువర్ ఓల్డ్ మెమరీస్ అండ్ యువర్ న్యూ మస్తీ. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం ఆగస్ట్ 15th, ఇండియాస్ ఇండిపెండెన్స్ డే. ఆల్రెడీ ఫ్లాగ్స్ గురించి మాట్లాడేసుకున్నాం, సివిల్ డ్రెస్ తో ఎంత ఎక్సైటింగ్ గా స్కూల్ కి వెళ్తామో మాట్లాడేసుకున్నాం. ఇవన్నీ మన ట్రెజర్డ్ బ్యూటిఫుల్ మెమరీస్ కదా. అరే, ఫ్లాగ్స్ డ్రెస్ లేనా, ఇంకా చాలా ఉన్నాయి కదా. చాక్లెట్స్, క్యాండీస్, స్కూల్ ప్రోగ్రామ్స్, స్పోర్ట్స్ కాంపిటీషన్స్, ఫ్యాన్సీ డ్రెస్, కల్చరల్ ప్రోగ్రామ్స్, ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషల్ మెమరీ. యాక్చువల్లీ అప్పట్లో ఇవన్నీ చాలా చిన్న విషయాల్లో అనిపించేవి, కానీ ఇప్పుడు గుర్తు చేసుకుంటే అవి దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ చైల్డ్హుడ్. ఒప్పుకుంటారు కదా? ఇంకా మాట్లాడుకుందాం. లెట్ మీ ప్లే యూ దిస్ సాంగ్. ఒక మంచి వైబ్ ఉన్న సాంగ్, ఎంజాయ్.
13: పుట్ యువర్ షూస్ ఆన్, రైజ్ ద వాల్యూమ్. That's

ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. చాలా స్కూల్స్ లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ ఉండేవి. ఆబ్వియస్లీ అది ఇండిపెండెన్స్ డే థీమ్ తో ఉండేవి. ఒక ఫ్రీడమ్ ఫైటర్ థీమ్ లైక్ ఆర్ యునో ఎనీబడి ఎనీ లీడర్స్ గానీ ఎనీబడి రిలేటెడ్ టు ఇండిపెండెన్స్ డే మీరు డ్రెస్అప్ అయి రావచ్చు. కిడ్స్ అందరూ డ్రెస్అప్ అయి రావచ్చు. అండ్ ఆబ్వియస్లీ డ్రెస్అప్ అయి రావడమే కాదు, స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడాలి కూడా. అంటే ఆబ్వియస్ కొంచెం లైక్ యునో ఒక టూ లైన్స్ త్రీ లైన్స్ అలా ప్రిపేర్ అయ్యి మాట్లాడాల్సి వచ్చేది. యాక్చువల్లీ మా చిన్నప్పుడు నాకు చాలా గుర్తుంది, ఒక ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ జరిగింది. కొంతమంది గాంధీ, కొంతమంది నెహ్రూ గారు, ఇంకొంతమంది భగత్ సింగ్ లా డ్రెస్అప్ అయ్యి వచ్చేవాళ్ళు. అగైన్ చెప్పాను కదా, డ్రెస్అప్ రావడమే కాదు ఫ్రీడమ్ ఫైటర్ గురించి రెండు మూడు మాటలు కూడా చెప్పాలి. ఇలా ఒకసారి మా స్కూల్లో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ఒక అబ్బాయి థింక్ ఫైవ్ రిమెంబర్ రైట్, భగత్ సింగ్ లాగా ఫుల్ గెటప్ లో వచ్చాడు. క్యాప్ కాస్ట్యూమ్ అన్ని పర్ఫెక్ట్, స్టేజ్ మీదకి వెళ్లి చాలా కాన్ఫిడెన్స్ గా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. కానీ ఏం మాట్లాడాడు తెలుసా? గాంధీ గారి గురించి మాట్లాడాడు. ఆబ్వియస్లీ ఐ థింక్ కొంచెం మిస్అండర్స్టాండింగ్ ఏదో జరుగుంటది. ద ఇన్స్ట్రక్షన్స్ వర్ క్లియర్. భగత్ సింగ్ గారు డ్రెస్ అయ్యి వస్తే భగత్ సింగ్ గురించే మాట్లాడాలని ఆ అబ్బాయికి తెలియలేదు పాపం. సో కొంచెం ఫనీగా అయ్యి అందరూ నవ్వుకున్నారు. బట్ యునో ఇట్స్ అ కాంపిటీషన్, ఎవ్రీథింగ్ ఈస్ వ్యాలిడ్ అండ్ దట్ వాజ్ మోర్ ఫర్ ఫన్. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఎనీ కాంపిటీషన్, డోంట్ గెట్ అగ్రెసివ్, ఇట్స్ ఫర్ ఫన్. అది మనం గుర్తుంచుకొని ఎంజాయ్ చేయాలి. అండ్ ఈ నెక్స్ట్ సాంగ్ నాకైతే కొంచెం మిడ్ ఐ వాంట్ సే ఓల్డ్ మిడ్ రేంజ్ లో ఉంటది, బట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఫేవరెట్. లెట్స్ హియర్ ఇట్.

ఇంకా ఆగస్ట్ 15th అంటే చాక్లెట్స్ అండ్ క్యాండీస్ కూడా ఒక స్పెషల్ మెమరీ కదా. చాక్లెట్స్ అంటే నాకు గుర్తొచ్చేదైతే క్యాడ్బరీ క్లేర్స్, ఆషా మ్యాంగో బైట్, ఇంకా మెలడీ. మీకు గుర్తుందా మెలడీ? అయితే అదేంటది ట్యాగ్ లైన్ ఉండేది, మెలడీ ఖావ్ ఖుద్ జాంజావ్. ఈ ట్యాగ్ లైన్ వినగానే మనకు ఒక ఓల్డ్ గుడ్ ఓల్డ్ స్కూల్ డేస్ గుర్తొస్తాయి కదా. ఓల్డ్ అనకూడదు, గుడ్ ఓల్డ్ స్కూల్ డేస్ అనాలి. ఫ్లాగ్ పిన్ చేసుకుని సివిల్ డ్రెస్ లో స్కూల్ కి వెళ్లి ప్రోగ్రామ్స్ అయిపోయాక చాక్లెట్స్ కోసం వెయిట్ చేయడం, అప్పుడు ఒక చిన్న మ్యాంగో బైట్ దొరికినా ఎంతో హ్యాపీ. మెలోడీ అయితే ఇంకా పంట పండిందే, రైట్? ఇప్పుడు ఇవన్నీ చిన్న విషయాలుగా అనిపిస్తాయి కానీ ఇయర్స్ లేటర్ ఈ చాక్లెట్స్, ఈ ట్యాగ్ లైన్స్ మన చైల్డ్హుడ్ మెమరీస్, ఇవన్నీ మ్యాజికల్ మెమరీస్. అలాంటి మ్యాజికల్ మెమరీస్ ని గుర్తు చేసుకుంటూ ఒక మ్యాజికల్ సాంగ్ వినేద్దాం. దిస్ నెక్స్ట్ వన్ ఈజ్ మ్యాజికల్ ఫర్ మీ, మీకు కూడా అనుకుంటున్నాను. లెట్స్ హియర్ దిస్.

ఆగస్ట్ 15th మెమరీస్ అంటే కేవలం ఆ రోజు జరిగే సెలబ్రేషన్ మాత్రమే కాదండి, ఆ రోజు కోసం 2 నెలల ముందు నుంచి మొదలయ్యే ప్రిపరేషన్ కూడా ఒక పెద్ద మెమరీ ఇప్పటికీ కూడా కదా. ఎనీ సెలబ్రేషన్ ఆబ్వియస్లీ ప్రిపరేషన్ లేకుండా కష్టం. మా స్కూల్లో అయితే ఆగస్ట్ 15th అంటే మార్చ్ పాస్ట్ చాలా స్పెషల్. మా దగ్గర 4 హౌసెస్ ఉండేవి, రెడ్, బ్లూ, గ్రీన్, యెల్లో. మీ స్కూల్స్ లో మేబీ ఇంకో వేరే పేర్లతో ఉంటుండొచ్చు, కానీ మా స్కూల్లో మాత్రం హౌసెస్ మధ్య ఫుల్ లాన్ కాంపిటీషన్ ఉండేది. ఎందుకంటే మార్చ్ పాస్ట్ లో ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి ప్రైజ్ రికగ్నిషన్ కూడా ఉండేది. ఫ్లాగ్ హాయిస్టింగ్ కి ముందు యాక్చువల్లీ మార్చ్ పాస్ట్ జరిగేది. సో దానికోసం ప్రిపరేషన్ ఎలా ఉండేదంటే ఎవ్రీ డే మినిమం 2 అవర్స్ డ్రిల్స్ ప్రాక్టీస్, కమాండ్స్ ఎవరిస్తారు, డ్రమ్ బీట్ కి సింక్రనైజ్ చేస్తూ మార్చ్ పాస్ చేయాలి. ఇవన్నీ కూడా ఒక్కొక్క స్టెప్ యాక్చువల్లీ, రైట్? మార్చ్ పాస్ లో లైక్ యునో లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అదంతా పర్ఫెక్ట్ గా డ్రమ్ బీట్ తో సింక్రనైజ్ చేస్తూ ఉండాలి. అండ్ ఇవన్నీ ఓకే అయితే ఆ రోజు ప్రాక్టీస్ చేసినా సరే ఆ రోజు పర్ఫార్మెన్స్ బాగుండాలి కదా. ఆ రోజు టెన్షన్ ఉంటుంది చూడు, ఎవరైనా మిస్ అయితే ఎలాగా అని. సో ఇవన్నీ టెన్షన్స్ తో మంచి సెలబ్రేషన్ నడిచేది. అండ్ ఆబ్వియస్లీ ఇవన్నీ తర్వాత ఎవరైతే విన్ అవుతారో, ఎవరికి ప్రైజ్ వస్తుందో అని వెయిట్ చేసి లాస్ట్ వరకు వెయిట్ చేసి గెలిచిన వాళ్ళైతే ఇంకా అడగొద్దు ఆ సెలబ్రేషన్స్, నెక్స్ట్ ఇయర్ వరకు ఆ సెలబ్రేషన్స్ నడిచేవి, రైట్? ఇలాంటి ఇంకా ఎన్నో మెమరీస్ ఉన్నాయండి. మీకు కూడా గుర్తొస్తున్నాయా? గుర్తు చేసుకోండి, నో ప్రాబ్లం, గుర్తు చేసుకోండి. మీకు వీలైతే నాకు కూడా కాల్ చేసి చెప్పండి. ఆ నెంబర్ ఇస్ 9726361966. ఐఎమ్ వెయిటింగ్ టు హియర్ ఫ్రమ్ యూ యువర్ మెమరీస్. అంతవరకు ఈ సాంగ్ వినేసి రండి.

0: ఏంటి లవ్?
1: కార్ టీజింగ్.
0: ఓకే,
1: థ్యాంక్ యూ.
2: ఫ్లాగ్ హాయిస్టింగ్ అయిపోయాక, ఫ్లాగ్ హాయిస్టింగ్ కి లైక్ ఫుల్ గా ఏమంటారు ఎక్సైటెడ్ ఉండేవాళ్ళం, బికాస్ యూ గెట్ టు సీ దట్ ఫ్లాగ్ ఫ్లయింగ్ హై కదా. ఫ్లాగ్ హాయిస్టింగ్ అయిపోయాక స్ట్రెయిట్ గా నిలబడి అందరూ జనగణమన పాడుతుంటే ఆ ఫీలింగ్ ఏదో స్పెషల్. చిన్నప్పుడు ఆ పాట పాడుతుంటే మనలో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రైడ్ ఉండేది, ఇది మన దేశం, ఇది మన ఇండియా అని. లిరిక్స్ అన్ని పర్ఫెక్ట్ గా రాకపోయినా, గుర్తుండకపోయినా, యూనో ఫుల్ వాయిస్ లో తప్పులున్నా సరే పాడేసేవాళ్ళం. ఇప్పుడు మనం డాలస్ లో ఉంటున్నాం. ఆఫ్ కోర్స్ అమెరికా ఈజ్ అవర్ హోమ్ కంట్రీ, రైట్? మన ఇక్కడ ఇక్కడ ఉంటున్నాం, ఇక్కడ మన లైఫ్ ను బిల్డ్ చేసుకుంటున్నాం. వి సెలబ్రేట్ అమెరికా అండ్ వి ఆర్ ప్రౌడ్ ఆఫ్ ద కంట్రీ వి కాల్ హోమ్. అదే సమయంలో మన రూట్స్ ఎక్కడ ఉన్నాయో మన మదర్ కంట్రీ ఇండియాని కూడా మర్చిపోకూడదు కదా. సో ఆగస్ట్ 15 సందర్భంగా అమెరికా మన హోమ్, ఇండియా మన మదర్ కంట్రీ, ఈ రెండు ఐడెంటిటీస్ ని, ఈ రెండు దేశాలని, బ్యూటిఫుల్ కనెక్షన్ ని సెలబ్రేట్ చేసుకుందాం. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నాం అండ్ వి ఆర్ స్టిల్ సెలబ్రేటింగ్ every piece of life kada. We just need a day to celebrate. Adi Indian independence kani, American independence kani, we are on both sides, we celebrate everything. Ide josh lo mana next song ki velipodam. Ye song veyali, ye okay, oka josh na song veyesadam.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
3: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
4: రేడియో సురభి సివిక్ సిగ్నల్ హెల్ప్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం, అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
5: Welcome back. Meeru vintunaru Monday Masti with me Sudha. So మన ఫస్ట్ అవర్ అయిపోయింది. మనం డెడికేట్ చేసిన 1 అవర్ స్లాట్ టు ఇండియాస్ ఇండిపెండెన్స్ డే మెమరీస్ చాలా బ్యూటిఫుల్ మెమరీస్ తో కంప్లీట్ చేశాం. ఇప్పుడు మనం ఇంకో వెరీ స్పెషల్ మెమరీలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ వీకెండ్ August 15th మీకు అందరికి తెలుసా డాలస్ లో ఒక స్పెషల్ షో జరిగింది. తెలీదా? అయితే నేనే చెప్పేస్తున్నా. ఇళయరాజా గారి షో జరిగింది. మీలో చాలా మంది వెళ్లారనుకుంటున్నాను, బికాస్ ద కాన్సర్ట్ వాజ్ ప్యాక్డ్. అండ్ నేనైతే వెళ్లాను, ఆనెస్ట్లీ చాలా బాగా ఎంజాయ్ చేశాను. లైవ్ లో ఇళయరాజా గారి మ్యూజిక్ వినడం, మన చిన్నప్పటి నుంచి వింటూ వచ్చిన సాంగ్స్ ని లైవ్ ఆర్కెస్ట్రాతో లైవ్ పర్ఫార్మెన్స్ లో వినడం డిఫరెంట్ ఫీలింగ్ అండి. అందుకే మనం నెక్స్ట్ అవర్ సెగ్మెంట్ ని ఇళయరాజా గారికి డెడికేట్ చేద్దాం. ఈ గంటలో మనం కేవలం సాంగ్స్ వినడమే కాదు, మనకి ఆ సాంగ్స్ తో ఉన్న మెమరీస్ ని కూడా షేర్ చేసుకుందాం. ఆఫ్ కోర్స్ నేను షేర్ చేస్తాను, మీరు వినండి. మీకేమన్నా మెమరీస్ ఉంటే నాకు కాల్ చేసి చెప్పేయండి. మై నంబర్ ఇస్ 9726361966. ఇళయరాజా గారి మ్యూజిక్ అంటే ఈ సాంగ్ లేకుండా ఎలా? సో లెట్స్ స్టార్ట్ విత్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్.

అనుకునే ప్రకారం ఈ గంటలో మనం ఇళయరాజా గారి సాంగ్స్ తో మనం మెమరీస్ ని షేర్ చేసుకోవాలనుకున్నాం కదా. ఒక్కో పాట ఒక్కొక్క మెమరీ, చైల్డ్హుడ్ కావచ్చు, స్కూల్ డేస్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, అండ్ ఈవెన్ యువర్ ఫస్ట్ లవ్, రైట్? బికాస్ సమ్ టైమ్స్ అ సాంగ్ ఇస్ నాట్ జస్ట్ అ సాంగ్, ఇట్స్ అ మెమరీ వీ కెన్ హియర్. లెట్స్ కంటిన్యూ అవర్ ఇళయరాజా 50 ఇయర్స్. మన డెడికేషన్ మనం కొన్ని సాంగ్స్ డెడికేట్ చేస్తూ ఇళయరాజా గారి 50 ఇయర్స్ సెలబ్రేట్ చేసుకుందాం. మెమరీ అన్నాను కదా, ఒక చిన్న స్టోరీ చెప్పాలి. నా మెమరీ ఆఫ్ కోర్స్, ఈ మూవీ అప్పట్లో ఐ వాస్ క్వైట్ యంగ్, కానీ యాక్టర్స్ తెలీదు. లైక్ యునో, అప్పుడు అప్పట్లో యాక్టర్స్ అంటే మనకి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వీళ్ళెవరూ కాకుండా ఎవరో తెలియని యాక్టర్స్ ఈ మూవీ, అందరూ బాగుంది అంటున్నారు. మనకు అర్థమవుతుందా అర్థమవుదా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చుతుందా లేదా అని అనుకున్నాం. ఎందుకంటే ఇట్ వాజ్ అ తమిళ్ డబ్డ్ మూవీ, ఓల్డ్ ఘర్షణ. ఎందుకంటే దాన్ని ఓల్డ్ ఘర్షణ అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు కొత్త ఘర్షణ కూడా వేరేది వెంకటేష్ గారిది వచ్చేసింది కాబట్టి వీ నౌ రిఫర్ టు దిస్ మూవీ యాజ్ ఓల్డ్ ఘర్షణ. సాంగ్స్ కానీ సూపర్ హిట్ అండి. అప్పట్లో మీకు గుర్తుందా, సో మూవీ రిలీజ్ అవ్వడానికి 2 మంత్స్ ముందు సాంగ్స్ వచ్చేవి, సాంగ్స్ రిలీజ్ చేసేవారు క్యాసెట్స్ లో, రైట్? సీడీలు లేవు, క్యాసెట్స్ లో వెళ్ళి క్యాసెట్స్ కొనుక్కొని తెచ్చి దాన్ని ఆ క్యాసెట్ ని ఏ సైడ్ బి సైడ్ అని ఉండేది, ఏ సైడ్ అయిపోయాక బి సైడ్ అయిపోయాక ఏ సైడ్ ఒక లూప్ లో ప్లే చేసేవాళ్ళం. సాంగ్స్ అయితే సూపర్ హిట్ అయ్యాయి అప్పుడు. ఆ మూవీ అందరికి తెలిసింది అండ్ స్టిల్ కొంచెం యూనో ఏమంటారు, ఆ జిజకుండేది, ఎలా అవసరమా డాడీని అడుగుదామా మూవీకి తీసుకెళ్ళమని. ఎందుకంటే మనం మూవీ అడిగామంటే నెక్స్ట్ ఇంకొక మూవీకి తీసుకెళ్ళమని అడిగే ఛాన్స్ మిస్ అయిపోతాం. సో చాలా ఆలోచించి అడిగేశాం, నేను మా అక్క కలిసి వెళ్ళి మా డాడీని అడిగేశాం, ప్లీజ్ డాడీ సాంగ్ చాలా బాగున్నాయి, సాంగ్స్ అందరూ చెప్తున్నారు, మనం వెళ్దామా అని. లక్కీలీ మా డాడీ తీసుకెళ్లారు, ఆ మూవీ మేము థియేటర్ లో చూసాం కూడా, అండ్ ఇట్ వాజ్ రియలీ గుడ్ యాక్చువల్లీ. అంటే ఆ మూవీ ఐ థింక్ ఇట్ ఇస్ మెయిన్, ఆఫ్ కోర్స్ ఇట్ ఇస్ మణిరత్నం మూవీ. మణిరత్నం మూవీ బిగ్ స్క్రీన్ లో చూస్తే ఇట్స్ లైక్ ఆసమ్ కదా. అది నా మెమరీ, మీకు కూడా మెమరీస్ ఉన్నాయనుకుంటున్నాను. డోంట్ షై అవే, షేర్ యువర్ మెమరీస్ విత్ మీ. యూ కెన్ ఆల్వేస్ కాల్ మీ ఆన్ 9726361966. వీ ఆర్ లిసనింగ్. ఓకే, ఇంకేంటండి ఆలస్యం, కాల్ చేసేయండి.

ఈ మూవీ సారీ ఈ సాంగ్ సితార మూవీ నుంచి. యాక్చువల్లీ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ మూవీ. సుమన్ గారు సితారలో యంగ్ రొమాంటిక్ హీరోగా ఆడియన్స్ హార్ట్స్ లో ప్లేస్ సంపాదించుకున్నారు. ఆబ్వియస్లీ ఇళయరాజా గారి మ్యూజిక్ వాజ్ సూపర్ డూపర్ హిట్. నా మెమరీ అంటే యాక్చువల్లీ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్, ఎందుకంటే ఈ మూవీ హిట్ అయిన తర్వాత సుమన్ గారు ఫేస్డ్ అ మేజర్ సెట్ బ్యాక్ అండ్ కాంట్రవర్సీ. ఫర్ మెనీ పీపుల్ సంథింగ్ లైక్ దట్ కుడ్ హ్యావ్ బీన్ ది ఎండ్ ఆఫ్ ద రోడ్, బట్ సుమన్ గారు డిడ్ నాట్ స్టాప్ హిస్ కెరియర్ దేర్. హి రీబిల్డ్, రీఇన్వెంటెడ్ హిమ్సెల్ఫ్ అండ్ కేమ్ బ్యాక్ విత్ అ కెరీర్ స్పానింగ్ డెకేడ్స్. ఇప్పటికీ కూడా హీ ఈజ్ ఇన్ యాక్టింగ్. మన లైఫ్ లో కూడా హర్డిల్స్ వస్తాయి, కెరీర్ లో, బిజినెస్ లో, రిలేషన్షిప్స్ లో, పర్సనల్ గోల్స్ లో, దే విల్ బి హర్డిల్స్. అప్పుడు డిసప్పాయింటెడ్ అవ్వడం న్యాచురల్ కదా, వీఆర్ హ్యూమన్ ఆబ్వియస్లీ. అరే నాకే ఎందుకు ఇలా జరిగింది, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని కొంచెం డిసప్పాయింట్ అయ్యి సెట్ బ్యాక్, రైట్, ఒక సెట్ బ్యాక్ రావచ్చు. బట్ డోంట్ వరీ, this is just a, take it as a pause, you know, oka setback mana story ki full stop ka kodadu, maximum oka comma maatrame avvali. Remember, come back ki permission evaru ivvalsina avasaram ledhu, you just have to decide that you are not done yet. It life has more, life always sometimes gives you setbacks, but bounce back with rigor and keep going, keep enjoying. ee next song kuda alantide, manam ee paata vinesi dani gurinchi naa memory ni next maatladukundam.

మీరు వినే ఆ సాంగ్ మహర్షి మూవీ నుంచి. యాక్చువల్లీ ఆ మూవీతో నా మెమరీ అయితే మూవీ మొత్తం వైజాగ్ లో షూట్ చేశారు. సో వైజాగ్ లో అప్పట్లో 80s లో ఉండే వైజాగ్ ని మీరు ఆ మూవీలో చూడొచ్చు. దాట్ ఈస్ మై గో టు మూవీ. అఫ్ కోర్స్ మీరు ఆల్రెడీ గెస్ట్ చేసి ఉంటారు, ఎస్ ఐ ఆమ్ ఫ్రమ్ వైజాగ్. వైజాగ్ గురించి నేను మిస్ అవుతుంటే వైజాగ్ కనుక ఆ మూవీ చూస్తారు. And ఈ మూవీలో దిస్ వాజ్ ద ఫస్ట్ టైమ్ ఐ థింక్ రాఘవ గారు వాజ్ హీరో. సో హీ గాట్ హిస్ ట్యాగ్ నేమ్ అండ్ టైటిల్ ఆర్ ట్యాగ్ నేమ్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, హీ వాజ్ ఫ్రమ్ దెన్ నోన్ యాజ్ మహర్షి రాఘవ, రైట్? సో అది ఒక మెమరీ నాది. ఓకే, ఇంకా మంచి సాంగ్స్ ఉన్నాయండి ఇళయరాజా గారి కాంపోజిషన్ లో. ఇది ఆబ్వియస్లీ ఐ వాంట్ దీస్ టు ఫిట్ ఇన్ టు అవర్ ఫాస్ట్ బీట్. నెక్స్ట్ స్లో సాంగ్స్ చాలానే ఉన్నాయి ఇళయరాజా గారివి, కానీ ఆ స్లో సాంగ్స్ వేసి మీ మండే మార్నింగ్ ని స్లోగా చేయడం నాకు ఇష్టం లేదు. అందుకనే కొన్ని ఫాస్ట్ బీట్ సాంగ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ దిస్ వన్ ఈజ్ అ గుడ్ ఫాస్ట్ బీట్, యూ విల్ ఫర్ ష్యూర్ ఎంజాయ్.

0: మీరు విన్న ఆ సాంగ్ వర్స్ ఫ్రమ్ కొండవీటి దొంగ మూవీ. కొండవీటి దొంగ అంటే నా మెమరీ వచ్చి దట్ వాజ్ మై ఫస్ట్ రాబిన్హుడ్ స్టైల్ మూవీ కదా. రాబిన్హుడ్ ఎందుకన్నా అంటే మూవీలో చిరంజీవి లైక్ ఏమంటారు ఒక దొంగ, ఆబ్వియస్లీ కొండవీడి దొంగ. రాబిన్హుడ్ థీమ్స్ లాగా యునో రిచ్ నుంచి దోచుకొని పేదవాళ్ళకి అవంతా దానం చేసి అండ్ యునో హీ ఈజ్ అ సూపర్ స్టార్ అండ్ స్టిల్ ఆ మూవీలో ఇట్ వాజ్ లైక్ సచ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అండ్ ఆబ్వియస్లీ అందుకనే సూపర్ స్టార్ అన్నారు అనుకోండి. సూపర్ స్టార్ నుంచి ఏంటి మనం ఆ సూపర్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయమా అనుకోవద్దు. నేను ఏం చెప్పబోతున్నానంటే దట్ వాజ్ లైక్ అ వెరీ గుడ్ మూవీ ఫర్ మీ. ఇట్ వాజ్ రాబిన్హుడ్ అనడం కంటే మాస్క్ ఆఫ్ జోరో అనొచ్చేమో, మేబీ మిక్స్ ఆఫ్ బోత్ రాబిన్హుడ్ అండ్ మాస్క్ ఆఫ్ జోరో. ఈ కొండవీడి దొంగ.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యూ నో వి ఆర్ రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an app.

0: benefited from Radio Sirabhi. Radio Sirabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th only on Radio Surabhi 107.9 FM HD3.
2: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
3: చందు, మరి వండనా?
2: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
3: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
2: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
4: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలంలో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palembari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
6: Mr. Avinash, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
7: గిల్టీ యువర్ ఆనర్. Guilty of good taste. Yes.
8: ఒక రోజు బిర్యానీ అని, ఒక రోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
7: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
9: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
6: What is this address again?
9: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaterers.com.
10: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మండే మస్తీ విత్ మీ సుధా. మనం మాట్లాడుకుంటున్నాం ఇళయరాజా గారి 50 ఇయర్స్ ఆఫ్ జర్నీ, మ్యాజికల్ మ్యూజికల్ జర్నీ గురించి. ఆ జర్నీలోని భాగంగా నేను ఫ్రామ్ 11 to 12 దిస్ డెడికేటెడ్ అవర్ ఐ ఆమ్ ప్లేయింగ్ యూ ఆల్ ఆఫ్ ఇళయరాజాస్ మై ఫేవరెట్స్. అండ్ ఆఫ్ కోర్స్ నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ play you the songs which are slow. Definite ga kaadu, only manchi fast beatuna songs I play chestunnanu so that we stay in that vibe, you know, Monday vibe. Here you go, my next favorite ready for you with a song from Maharshi again.

That was Sahasam Napadam from Maharshi movie. Again, Maharshi movie kosam mundok song vesanu. And idi second song aa movie nunchi, obviously నా ఫేవరెట్స్ ప్లే చేస్తున్నానండి ఫ్రమ్ మై లిస్ట్. దిస్ వాజ్ అ ఫాస్ట్ బీట్ ఫ్రమ్ ఇట్. ఆ మూవీతో మెమరీ నేను మీతో ఆల్రెడీ షేర్ చేశాను. ఇట్ ఈజ్ అ సూపర్ డూపర్ హిట్ మూవీ. అప్పట్లో ద సాంగ్స్ వేర్ ఆల్ వేర్ సూపర్ హిట్. అండ్ అగైన్ ఈ అవర్ మనం రన్ చేస్తున్నాం ఇళయరాజా గారి 50 ఇయర్స్ మ్యూజికల్ మ్యాజికల్ జర్నీ డెడికేటెడ్ అవర్. మనం ఆల్రెడీ 38 మినిట్స్ అయిపోయింది ఈ సెషన్ రన్ చేస్తూ. అగైన్ స్టే ట్యూన్డ్ విత్ అస్, డోంట్ గో ఎనీవేర్. మీ కోసం నేను ఇంకా చాలా చాలా సాంగ్స్ లైన్అప్ చేస్తున్నాను. లెట్స్ లిసన్ టు దిస్ నెక్స్ట్ సాంగ్ ఫ్రమ్ అంజలి మూవీ. సారీ కొంచెం లేట్ అవుతుంది మూవీ ప్లే అయిపోయింది. ఎంజాయ్ చేయండి.

మీరు విన్న ఈ సాంగ్ నేను చెప్పినట్టుగా అంజలి మూవీ నుంచి. అంజలి సినిమా ఇట్స్ అ నాస్టాల్జిక్ మెమరీ, ఒక బ్యూటిఫుల్ చైల్డ్హుడ్ మెమరీ కదా, ఎందుకంటే ఆ సినిమా చూసినప్పుడు మనం చాలా చిన్నపిల్లలు, నేను చాలా చిన్నపిల్లలం, చాలా మంది కూడా ఆఫ్ కోర్స్ అనుకుంటున్నాను, మై లిసనర్స్ ఆల్ ఆఫ్ యూ, మనం అందరం అప్పుడు చాలా ఆబ్వియస్లీ స్కూల్ ఏజ్ లో ఉన్నాము. ఈ మూవీ వచ్చినప్పుడు కొన్ని మెమరీస్ ఇయర్స్ గడిచినా మర్చిపోలేం, ఎందుకంటే అవి మన లైఫ్ లో ఒక పర్సన్ ని కాదు ఒక ఫీలింగ్ ని గుర్తు చేస్తాయి. అంజలి కూడా అలాంటి ఒక నాస్టాలజిక్ మెమరీ. ఒక చిన్న పాప తన ఫ్యామిలీకి తన ఫ్యామిలీలోకి వచ్చి, బట్ యునో ఎలాగ అడ్జస్ట్ అవుతుంది ఫ్యామిలీ, ఎలాగ అడ్జస్ట్ అవుతుంది తన, ఎలాగ అడ్జస్ట్ అవుతుంది అండ్ వాళ్ళ బ్రదర్స్ కిడ్స్ అరౌండ్ హర్ వాళ్ళందరూ ఎలాంటి చిన్న చిన్న అల్లరి పనులు చేస్తారు, హౌ ఇట్ ఆల్ బ్యూటిఫుల్లీ ట్రాన్స్ఫార్మ్స్. ఆ మూవీ అగైన్ ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ టు వాచ్ అండ్ ఇట్ లీవ్స్ అ వెరీ గుడ్ మెమరీ కదా. సో మనం అంజలి మూవీ నుంచి ఆ సాంగ్ వినేసాము. నెక్స్ట్ వచ్చి ఇంకొక సాంగ్, దిస్ ఈజ్ ఆల్సో అ ప్లెజెంట్ మెమరీ, మీరు వినేసరండి, దెన్ వీ విల్ టాక్ అబౌట్ దిస్ సాంగ్.

అఫ్ కోర్స్ ఆల్రెడీ అందరూ గెస్ చేసే ఉంటారు ఈ మూవీ ఈ సాంగ్ శివ మూవీలోంచి. శివ గురించి మాట్లాడాలంటే ఇళయరాజా గారి మెమరీస్ ఎలా అంటే శివ గురించి మాట్లాడకుండా ఇళయరాజా గారి మెమరీస్ ఎలా కంప్లీట్ చేస్తాం కదా. శివ ఇస్ అ కల్ట్ మూవీ, ఒక ట్రెండ్ సెటర్ నాట్ జస్ట్ ఫర్ నాగార్జున గారు బట్ ఫర్ రామ్ గోపాల్ వర్మ, అమల, తెలుగు సినిమాకు కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ చేంజ్ తీసుకొచ్చిన మూవీ. కానీ నాకు పర్సనలీ శివతో ఉన్న మెమరీ సాంగ్స్ మాత్రమే కాదు, యాక్చువల్లీ ఆఫ్ కోర్స్ సాంగ్స్ అన్ని ఒక క్యాసెట్స్ లో ముందే రిలీజ్ అయిపోయేవి, అది మనం అందరం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఈ మూవీకి మూవీ టికెట్స్, గెట్టింగ్ మూవీ టికెట్స్ వాజ్ అ బిగ్ ఫీట్ యాక్చువల్లీ. అప్పట్లో ఈ మూవీకి అడ్వాన్స్డ్ బుకింగ్ స్టార్ట్ అయ్యింది. I think it, if I remember right, it was the first time advance booking start chesaru. Why, of course, nen Vizag nunchi kabatti Vizag lo Jagadamba theater lo ee movie vachindi. అప్పుడు ఆ లైన్ లో నిలబడి చాలా పెద్ద లైన్ ఉండేది. టికెట్స్ అసలు దొరుకుతాయా దొరకవా అని మార్నింగ్ వెళ్లి లైన్ లో నించుంటే, మీకు అందరికీ తెలుసు అడ్వాన్స్ బుకింగ్ అంటే లైక్ ఆ రోజు 4 షోసే కాదు, నెక్స్ట్ డే 4 షోస్ కూడా కొన్ని టికెట్స్ ఇచ్చేవారు. సో ఆ రోజు వెళ్లి మార్నింగ్ వెళ్లి లైన్ లో నిలబడితే ఫ్రెండ్స్ తో కలిసి వెయిట్ చేసి మొత్తం మీద ఐ థింక్ నెక్స్ట్ డే మిడ్ నైట్ షోకి దొరికాయి. ఇప్పుడు మార్నింగ్ వెళ్ళి నిలబెడితే నెక్స్ట్ డే మిడ్ నైట్ షోకి టికెట్స్ దొరికితే ఎక్సైట్ అవ్వాలంటారా? కానీ మేము ఎక్సైట్మెంట్ అలాగే ఉండింది, బట్ యునో కొంచెం డిసప్పాయింట్మెంట్ కూడా ఉండింది. అయ్యో ఈ రోజు దొరకట్లేదు మూవీ మనకి, మనం మళ్ళీ రేపు వచ్చి రేపు మిడ్ నైట్ చూడాలి అని కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఇంటికి వెళ్ళాం. బట్ ఆ డిసప్పాయింట్మెంట్ అంతా మూవీ చూసాక ఆబ్వియస్లీ పోయిందండి. ఇట్ వాజ్ అ క్లాసిక్ కల్ట్ మూవీ, ఎవ్రీ సీన్ వాజ్ లైక్ ఆసమ్ ఆసమ్. అలాంటి మూవీ మళ్ళీ రాదు ఫర్ ష్యూర్ కదా. ఓకే, ఈ నెక్స్ట్ సాంగ్ నెక్స్ట్ సాంగ్ లైన్అప్ చేసే ముందు మనకి ఇంకా 10 మోర్ మినిట్స్ ఉన్నాయి ఇళయరాజా సెగ్మెంట్ లో. సో లెట్ మీ రిమైండ్ యూఆర్ లిసనింగ్ టు రేడియో సిరవి మండే మస్తీ విత్ మీ. హియర్ యు గో. ఈ సాంగ్ వినేసి వచ్చేయండి. వీ విల్ స్టిల్ హ్యావ్ సమ్ మోర్ టైమ్ ఫర్ అనదర్ వన్.

మీరు విన్న ఈ సాంగ్ ఛాలెంజ్ మూవీ నుంచి. ఛాలెంజ్ సినిమా నేనైతే థియేటర్ లో చూడలేదండి, కానీ ఈ సినిమాలో సాంగ్స్ మాత్రం నాకు ఆల్ టైమ్ ఫేవరెట్స్. ఈ మూవీతో ఉన్న స్పెషల్ మెమరీ ఏంటంటే, అప్పట్లో ఈ సాంగ్స్ ఆల్మోస్ట్ ప్రతి ఫంక్షన్ లో, ప్రతి పెళ్లిలో వినిపించేవి. పెళ్లికి వెళ్తే ఇది బ్యాక్ గ్రౌండ్ లో, యునో, ఛాలెంజ్ సాంగ్స్ గానీ అభిలాష ఆ మూవీ కూడా ఉండేది. ఆ మూవీ సాంగ్స్ కూడా ఎక్కువ ప్లే చేసేవారు ఆబ్వియస్లీ. ఇవన్నీ చిరంజీవి గారి సూపర్ హిట్స్ అప్పట్లో. అందుకే ఈ సాంగ్స్ తో నాకున్న మెమరీ అయితే వెడ్డింగ్స్, ఫంక్షన్స్, ఫ్యామిలీ గ్యాదరింగ్స్, సెలబ్రేషన్స్ ఇవన్నమాట. ఓకే, నేను ఇప్పుడే అన్నాను చిరంజీవి గారి ఇంకొక పాట ఎక్కువగా నాకు గుర్తున్న మెమరీ అయితే అభిలాష అని. సో ఇంకెందుకు ఆలస్యం, అభిలాష సాంగ్ కూడా వినేద్దాం. దట్ విల్ టేక్ అస్ టు ది ఎండ్ ఆఫ్ దిస్ స్లాట్ సెషన్. మనం మళ్ళీ అండ్ ఆఫ్ కోర్స్ ఈ పాట అయిపోయేసరికి బ్రేక్ లో కూడా వెళ్ళిపోతారు. సో బ్రేక్ తర్వాత వి విల్ కంటిన్యూ దిస్ సెగ్మెంట్ విత్ అనదర్ సెషన్. ఓకే, స్టే ట్యూన్డ్ విత్ అస్. ఈ పాట వినేసి బ్రేక్ ని ఎంజాయ్ చేసి కమ్ బ్యాక్.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Nee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
4: గిల్టీ యువర్ ఆనర్.
5: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
4: ఎస్,
5: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
4: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
6: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
6: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaterers.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
8: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
9: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visit visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
10: Isthilamma vayanam, putzukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
11: వెల్కమ్ బ్యాక్ ఫ్రమ్ ద బ్రేక్. మీరు వింటున్నారు మండే మిస్ మస్తీ. మిస్తీ కాదు, మస్తీ. మస్తీ మస్తీ ఎలా మర్చిపోతాం. సో వెల్కమ్ బ్యాక్ టు మండే మస్తీ. సో మన 3 అవర్ షోలో ఫస్ట్ అవర్ ఇండియాస్ ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే మెమరీస్ కి డెడికేట్ చేశాం. సెకండ్ అవర్ ఇళయరాజా గారి 50 ఇయర్స్ ఆఫ్ మ్యూజికల్ జర్నీ, ఆయన సాంగ్స్ తో మనకి ఉన్న బ్యూటిఫుల్ మెమరీస్ గురించి మాట్లాడుకున్నాం. ఇక ఇప్పుడు మన లాస్ట్ 1 అవర్, ఇప్పుడు దేనికి డెడికేట్ చేస్తారు అని ఆలోచిస్తున్నారా? ఆలోచిస్తూనే ఉండండి. నేను మీకు ఏంటి మన డెడికేషన్, ఈ నెక్స్ట్ అవర్ ఎలా ఉండబోతుంది ఈ సాంగ్ తర్వాత చెప్తాను. బట్ లెట్స్ నాట్ ఫర్గెట్, యాక్చువల్లీ అంతలోపు ఒక చిన్న యాడ్ కూడా చెప్తాను. ఇండియా టుడేస్ హ్యాపీ అవర్ ఇస్ హియర్. Unwind with delicious bar bites, refreshing draft beers and perfect evening snacks at India Today South Lake. Every day from 4 to 7 p.m. bar snacks are just $1 and draft beers are only $2.99. Great bites, cold drafts, happy evenings. Okay, now let's mana add ayipoyindi ee song vinesirandi. Next 1 అవర్ సెగ్మెంట్ లో మనం ఏం మాట్లాడుకోబోతున్నాం, ఎవరికి డెడికేట్ చేయబోతున్నాం చెప్పేస్తాను.

ఏం లేదే. ఓకే, మనం ఒక మాట వింటూ ఉంటాం కదా, ఆ మాట ఏంటంటే గతం గత అని, అంటే జరిగింది జరిగిపోయింది. మన మెమరీస్ ఎప్పటికీ మనతోనే ఉంటాయి, కానీ లైఫ్ మాత్రం ముందుకు సాగాలి. సో ఈ సెగ్మెంట్ లో మన మెమరీస్ ని కొంచెం పక్కన పెట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏం కొత్తగా వస్తుంది, మన మ్యూజిక్ వరల్డ్ లో లేటెస్ట్ ఏంటి అని దాని వైపు అడుగులు వేద్దాం. రైట్, ఇప్పుడు మనం లేటెస్ట్ తెలుగు సాంగ్స్, న్యూ ఏజ్ మ్యూజిక్, ట్రెండింగ్ బీట్స్ తో ఈ లాస్ట్ 1 అవర్ ని ఎంజాయ్ చేద్దాం. మీరు వింటున్నారు మండే మస్తీ, లాస్ట్ అవర్ డెడికేటెడ్ టు సూపర్ ఎనర్జెటిక్ సాంగ్స్. పాస్ట్ ని చెరిష్ చేయాలి, ప్రెజెంట్ ని లివ్ చేయాలి, ఫ్యూచర్ ని క్రియేట్ చేయాలి. సో మెమరీస్ హార్ట్ లోనే ఉండాలి, మన ఫీట్ మాత్రం ఫ్యూచర్ వైపు అడుగులు వేయాలి. నెక్స్ట్ సాంగ్ ఇస్ ద లేటెస్ట్ హిట్.

0: మరి మనం ఇప్పుడు పాస్ట్ మెమరీస్ అన్ని పక్కన పెట్టి ప్రెసెంట్ లోకి వచ్చేసాం కదా. సో ప్రెసెంట్ లో ఏం జరుగుతుంది, లేటెస్ట్ మూవీస్ ఏంటి, లేటెస్ట్ సాంగ్స్ ఏంటి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు విన్న సాంగ్ ద పారడైజ్ మూవీ నుంచి, ఐ థింక్ ఇట్స్ శ్రీకాంత్ ఓడెలా, నాని అండ్ శ్రీకాంత్ ఓడెలా. ఫస్ట్ మూవీ వాజ్ దసరా, అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ సెకండ్ మూవీ ఇస్ paradise and lots of expectations. Of course, automatically very high expectations when you say Nani, Anirudh and Shrikant Odela, kada ee movie nunchi meeru vinna ee song Aaya Sher already full mass mode lo teeskellindi. It was super hit anni em antaru ma anni shows lo, radio shows lo meeru already ee song vine untaru. Anirudh's electronic beats, అది రా ట్రైబల్ బీట్స్ అని చెప్పొచ్చు కదా. అసలు సాంగ్ చూస్తుంటే మూవీ మీద క్యూరియాసిటీ పెరిగిపోతుంది. నానిని మనం చాలా డిఫరెన్స్ రోల్స్ లో చూసాం, కానీ పారడైజ్ లో కనిపిస్తున్న లుక్ యాటిట్యూడ్ మాత్రం చాలా రాగా ఇంటెన్స్ గా ఉంది. అండ్ ఆయష డెఫినెట్లీ గివ్స్ అస్ అ గ్లింప్స్ ఆఫ్ వాట్ హిస్ క్యారెక్టర్ ఈస్ గోయింగ్ టు బి లైక్. ఇంకెందుకు ఆలస్యం, వీ get ready. I think the movie is getting ready to release on August 21st in theaters. So Nani fans, inka konni rojule waiting. Okay, manam next song, of course mana ee fast beat ni vadalakunda, it should sync up, give us more energy. Alanti song ekkada ekkada ekkada dorikesindi. I'm playing it for you now.
1: What's your love?

సో సారీ, కొంచెం మిక్సప్ అయ్యింది. టూ సాంగ్స్ ఒకేసారి ప్లే అయిపోయాయి. సో సారీ సారీ, అప్పుడప్పుడు మిస్టేక్స్ జరిగిపోతుంటాయండి. అన్ని మాట్లాడుతూ కంట్రోల్ చేస్తూ కొంచెం కష్టమే, బట్ ఐ విల్ ప్లే దిస్ సాంగ్ అగైన్ ఫ్రమ్ ద స్టార్ట్ సో యూ కెన్ ఎంజాయ్ ఇట్.

ఇక్కడే ఇక్కడే ఇక్కడే ఉన్నాను. కొంచెం చిన్న గ్యాప్ వచ్చింది. మీరు విని ఎంజాయ్ చేశారనుకుంటున్నాను ఆ సాంగ్ ని. మనం ఇప్పుడు ఒక చిన్న యాడ్ చెప్పేసుకుందాం. ఇండియా బజార్ వరలక్ష్మి.

ఓకే, మనం ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఈ సెగ్మెంట్ లో లేటెస్ట్ మూవీస్, లేటెస్ట్ సాంగ్స్, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి కూడా

తెలుసుకుందాం. మన ఫ్యూచర్ అప్డేట్స్ లో ఒక ఇంట్రెస్టింగ్ వన్ ఏంటంటే అల్లు అర్జున్స్ నెక్స్ట్ మూవీ. ఏంటది పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా ఈగర్లీ వెయిటింగ్ ఫర్ హిస్ నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్. మీకు తెలుసా మూవీ ఏంటో? నాకు తెలుసు. రాకా. డైరెక్టర్ ఎవరో తెలుసా? అది కూడా నేనే చెప్పేస్తాను. అట్లీ అల్లు అర్జున్ కాంబినేషన్ అంటేనే హై ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు ఆ మిక్స్ కి దీపికా పడుకొని యాడ్ చేయండి, ఇంకా మరి మామూలుగా లేవు ఎక్స్పెక్టేషన్స్. అసలు సూపర్ సూపర్ హిట్ కాంబినేషన్ అవుతుందని అందరూ వెయిట్ చేస్తున్నారు. మన పాస్ట్ లో మనం ఎన్నో మెమరబుల్ మూవీస్ చూసాం, కానీ ఇప్పుడు మనం చూస్తున్నది కొత్త జనరేషన్ మూవీస్ కదా. న్యూ టెక్నాలజీ, న్యూ సౌండ్స్, న్యూ మ్యూజిక్. సో ఇదే కదా మన ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్. ఈ నెక్స్ట్ సాంగ్ ఇస్ ఒక్క నిమిషం, నెక్స్ట్ సాంగ్ ఇస్ హియర్. చిన్న టైం, కొంచెం టైం పడుతుంది. గివ్ మీ 1 మినిట్. ఆఫ్ కోర్స్ సెలెక్ట్ చేసేసానండి, మీతో మాట్లాడుతూ కొంచెం కష్టమైనా సెలెక్ట్ చేసేసాను. సో ఈ సాంగ్ ప్లే చేసేస్తున్నాను.

0: Starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
1: Oh, hello, dinner plans ending. Group lover and support SLR.
2: What a dare, I'm completely exhausted. Dinner plans ending?
3: Name on the lady rose dinner ki. Dinner plans ending?
4: Every time, okay question. Dinner plans, ain'ti. Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets venchi. Interesting weekend buffet starter. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
5: Oi, lunch ke karkana veldama.
6: Sorry, ee roju grocery day.
5: First veggies konali, tarvata mee inti vaipu velli pooja samanlu konali, then I have to get some fresh meat. I think veggies teeskunna chote snacks teeskunta, malli spices ki vere grocery store vellali.
7: No groceries kondaniki inni places ki veltunava, silly woman. Ippudu neeku anni reasonable prices lo India Cash and Carry lo dorukutayi kada. From fresh veggies to fresh halal meats, spices to snacks, everything under one roof.
8: Stop wasting time, money and gas at multiple stores. India Cash and Carry. Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
9: Bro, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
10: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
9: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
11: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ care of the catering, okay?
12: Sure. How many people are we expecting?
11: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
12: Idi office party aa leka jatra?
11: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
13: Welcome back. Manam un వింటున్నాం రేడియో సురభి మండే మస్తి విత్ మీ సుధా. ఇంతకుముందు మనం నాని గారి మూవీ పారడైజ్ రిలీజ్ డేట్ కోసం మాట్లాడుకున్నాం. సారీ, ఇప్పుడే కొంచెం లేటెస్ట్ న్యూస్ వస్తుంది. మేబీ కొంతమందికి ఆల్రెడీ ఈ న్యూస్ తెలిసే ఉంటుంది, బట్ ఐ విల్ స్టే కరెక్టెడ్. ద ఫిలిం వాజ్ ఎర్లియర్ అనౌన్స్డ్ ఫర్ ఆగస్ట్ 21st, బట్ మల్టిపుల్ రీసెంట్ రిపోర్ట్స్ నౌ పాయింట్ టు సెప్టెంబర్ 24th. బుక్ మై షో కూడా, సారీ బుక్ మై షో ఇప్పుడు మనం వాడం కదా ఇక్కడ, సో ఇండియాలో కనుక ఎవరైనా నా షో వింటున్నట్టయితే బుక్ మై షో ఇస్ కరెంట్లీ షోయింగ్ సెప్టెంబర్ 24th. ఇక్కడ ఇంకా 1 మంత్ ఉంది కదా సెప్టెంబర్ 24th అంటే, అప్పుడు చూసుకుందాంలే మరి. నెక్స్ట్ ఇంకా చాలా చాలా మూవీస్ అయితే వచ్చేస్తున్నాయి. విజయ్ దేవరకొండ, రష్మిక మందనస్, రణబలి విచ్ ఇస్ సెప్టెంబర్ 11th, శర్వానంద్ Bogi is August 28th antunaru with Anupama Parameswaran. It's currently listed for August 28th. Maybe inka yemi release hit aithe manaki teliyatlede. So chudam next lineup lo yeme movies ostunayo inka mana show lo matladukundam. We still have 30 more minutes to talk about all this. Appadi varaku meeru ee song vinesrandi.

0: మన 3 hours జర్నీ లో ఇప్పటి వరకు 2 beautiful hours 2.5 hours యాక్చువల్లీ కంప్లీట్ చేసేసాము. ఫస్ట్ అవర్ ఇండియాస్ 80th ఇండిపెండెన్స్ డే మెమరీస్ తో, మన చైల్డ్హుడ్ స్కూల్ డేస్ ఆగస్ట్ 15 సెలబ్రేషన్ గుర్తు చేసుకున్నాం. సెకండ్ అవర్ ఇలయ రాజా గారి 50 years of musical journey ni manam gurtu cheskuntu aina songs ni vinnam, kani ippudu past is past, we've moved on to our last segment, last 1 hour with the present and future news. ఇప్పుడు ఏం జరుగుతుంది? లేటెస్ట్ మూవీస్ లో చెప్పేసుకున్నాం, పారడైజ్ ఈస్ కమింగ్ ఆన్ September 24th as I said. కానీ ఈ వీక్ లో ఏం జరుగుతుంది? ఓటీటీ లవర్స్, ఈ వీక్ కూడా ఎంటర్టైన్మెంట్ కి కొదవే లేదు. ఒక 17th నుంచి 23rd వరకు తెలుగు మూవీస్, డబ్ మూవీస్, వెబ్ సిరీస్ అన్ని కలిపి మంచి లైనప్ రెడీ అయి ఉంది. ఫర్ వన్, కిరణ్ అబ్బబరన్స్ లేటెస్ట్ హిట్ చెన్నై లవ్ స్టోరీ August 21st నుంచి సోనీ లైవ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ ప్యార్ ప్రేమ కళ్యాణం, ఇది ఒక నెట్ఫ్లిక్స్ తెలుగు డబ్ సిరీస్, గుడ్ రివ్యూస్ ఉన్నాయి దీనికి. సో ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ ఇట్, గో వాచ్ ఇట్ ఆన్ నెట్ఫ్లిక్స్. ఎంజాయ్ దిస్ నెక్స్ట్ సాంగ్ while I bring you more news.
1: Hey, hey.

Okay, manam ee week gurinchi present and future gurinchi maatladukuntunnam kada. ఇంత మాట్లాడుకుంటున్నప్పుడు ఆఫ్ కోర్స్ మనం డాలస్ వెదర్ గురించి మాట్లాడుకోవాలి. ఇట్స్ రియలీ రియలీ గెటింగ్ హాట్, హాటర్ హాటెస్ట్ ఈ వీక్. ఇట్స్ ఆల్ త్రూ ద వీక్ ట్రిపుల్ డిజిట్స్ లో ఉంది వెదర్. ఇట్స్ 104 టుడే, టుమారో 103, వెన్స్డే 107. ఇట్ స్టేస్ దట్ వే త్రూ అవుట్ దిస్ వీక్. అయ్యో ఎంత హాట్ కదా. సో బీ వెరీ కేర్ఫుల్. ఇఫ్ యూ హ్యావ్ టు గో అవుట్ డోర్స్, మేక్ ష్యూర్ యూ మేక్ యువర్ ప్లాన్స్ ఐదర్ ఇన్ ద మార్నింగ్ ఆర్ ఇన్ ద ఈవినింగ్. మధ్యాహ్నం ఇంట్లో ఉంటే బెటర్, లేదా ఆఫీస్ లో ఉంటే ఇంకా బెటర్. ఇంతేకాదు, వీకెండ్ యాక్చువల్లీ వరలక్ష్మి వ్రతం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. సెలబ్రేషన్స్ రావడం మాసం స్టార్ట్ అయిపోయింది. ఎవ్రీ ఫ్రైడే యూ విల్ సీ ఆల్ ద విమెన్ డ్రెస్డ్ అప్, టెక్

స్టఫ్ మూవింగ్ అరౌండ్. అసలు ప్రతి ఇంట్లో సెలబ్రేషన్స్ కదా. మీ ఇంట్లో ఈ వీక్ అయినా, నెక్స్ట్ వీక్ అయినా, ఆ తర్వాత వీక్ అయినా, ఎప్పుడైనా పూజ ఎప్పుడైనా, డోంట్ వరీ. కొంచెం హాట్ గా ఉంది అనుకోండి, బట్ డోంట్ వరీ, సెలబ్రేషన్స్ ఆగకూడదు. సెలబ్రేట్ విత్ ఫుల్ ఎనర్జీ, ఫుల్ వైబ్. వైబ్ వైబ్ వైబ్ అంటే ఈ సాంగ్. సో లెట్స్ ప్లే దిస్ సాంగ్.

మనం ఇంతకు ముందు మాట్లాడుకుంటున్నాం కదా, డాలస్ వెదర్ ఇస్ రియలీ రియలీ గెటింగ్ హాట్ అండ్ హాటర్. ఇట్స్ గోయింగ్ టు బి ఇన్ 3 digits. So 105, 106 is the heat index. So be very careful, stay hydrated. Of course, ee heat manakem kotta kaadu ankokandi, you can never underestimate, right? So please, please stay careful, stay hydrated, stay indoors as much as possible.

0: అవసరమైన వాళ్లకి ఉచితంగా ఇస్తారు. కాల్ 211 ఆర్ చెక్ యువర్ సిటీ వెబ్సైట్ ఫర్ లొకేషన్. ఆస్కింగ్ ఫర్ హెల్ప్ ఇస్ ఎ స్ట్రెంగ్త్. ఎవ్రీ వన్ డిజర్వ్స్ యాక్సెస్ టు ఫుడ్.
1: ఆయుష్మాన్ భవ, ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్, మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు.
2: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
1: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాఫ్ ఇడ్లీ, ఘీ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా బా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్ కి పన్నీర్ టిక్కా, చమి కబాబ్, పరోటా.
4: ఏంది బ్రో, గన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన.
3: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
6: ఇస్ యువర్ గో టు ప్లేస్.
5: ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో.
6: హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్.
5: ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే.
6: ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B Texas.com. పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
7: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
8: ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటకు వెళ్దాం అనుకున్నాం,
7: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
9: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
10: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
9: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
11: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
9: స్వదేశీ గ్రోసరీస్, Irving, Castle Hills, Frisco, Flower Mound, South Lake and many more.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.
12: Hey, Hyderabad! Are you guys ready to rock and roll?

0: అందరికి నమస్కారం, నేను విచిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: ఫ్రెండు ఫ్రెండు, తను లవ్ లో పడేయడానికి ఓ మంచి ఐడియా చెప్పండు.
4: రోజు ఫ్లవర్స్ పంపించరా, ఫిదా అయిపోద్ది, పడిపోద్ది.
3: ఏంటి ఫ్లవర్సా? తను ఏమైనా ఫ్లవర్ షాప్ పెడుతుందా?
4: షాప్ లో కాదు, కళలో పెట్టుకోవడానికి.
3: అబ్బా, తను పూలకి ఈలకి పడిపోయే రకం కాదు ఫ్రెండ్. హై ఎండ్ ఈ వాడిపైన ఐడియాలు వదిలేసి ఫ్రెష్ ఐడియా చెప్పా.
4: ఓకే.

0: తాను తాగేసిన కోక్ టిన్లు, వాడేసిన హెయిర్ పిన్లు, పడేసిన చాక్లెట్ ర్యాపర్లు, విసిరేసిన ఐస్ పుల్లలు భద్రంగా దాచుకోరా.
1: లైఫ్ లాంగ్ ఇదే లవ్ మెయింటైన్ చేయాలంటే కొంప మున్సిపాలిటీ డంపెడ్ అయిపోతుంది. అందుకని ఇంకో ఐడియా చెప్పు ఫ్రెండ్.
0: తను ప్రేమించాలని గుళ్ళో నూటొక్క టెంకాయలు కొట్టు, ఆ దెబ్బతో చూడు ఫ్రెండ్, అయిపోద్ది నీ లైఫ్ సెట్.
1: నూటొక్క టెంకాయలు కొడితే ఆ కొట్టుడు లైఫ్ అవుద్ది సెట్. నీ ఐడియా ఫాలో చేస్తే నా లైఫ్ కన్ఫర్మ్ గా ఫట్. ఓయ్ ఫ్రెండ్ ఫ్రెండ్ ఐడియా దెట్టండు ఫ్రెండ్ ఫ్రెండ్ కొంచెం మార్చుకండు.
0: కొన్ని గుళ్ళో తను చూస్తుండగా ఆరుతున్న దీపానికి చేతులడ్డం పెట్టు, పానట్టు అయిపోద్ది చచ్చినట్టు.
1: ఆరుతున్న దీపానికి చేతులడ్డం పెట్టడానికి ఉన్నదిగా ఎల్ఐసి, ఇదో ఐడియానా. చీ చీ చీ.

0: తన గురించి ఓ కవిత రాయినాయనా, అడడం ఖాయం ఏమైనా.
1: ఇది బాగుంది అను, నువ్వంటే నాకు ప్రాణం. ఫ్రెండు ఇంతకీ రావద్దు, పా కింద పెట్టాలా రా కింద పెట్టాలా?
0: నా కింద పెట్టరా. అబ్బాయిల్లో అమ్మాయిలకు నచ్చేది సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఫ్రెండ్.
1: కాకేం కాదు, అలా అయితే మన బ్రహ్మీ కంటే లవర్ బాయ్ ఎవడో ఉండడు.

0: ని పెట్టు, నువ్వెవలి వాళ్ళని పొట్టు, రియాక్షన్ ఉంటాది చూడు, ఉండడు నిన్ను మించినోడు.
1: ఎంత తీసుకుంటారు?
0: ఏమో నాకు తెలీదు. ఫస్ట్
1: ఇలాంటి ఐడియాలు ఎవరు ఉండడానికి మీరు ఎంత తీసుకుంటారు?
0: అర్థమైంది.

0: హాయ్ అండ్ రామో పాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి రేడియో సురభి.
4: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
0: Tatra khalu imani ashtau ahar vidhi vishesha ayatanani bhavanti అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. Alemari Farms believes that farming is not backward.

0: is the future. VVF AgTech Inc. is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: Hi, enemy RC Patnaik. America lo mottamodati 24/7 radio survey ani kotta frequency tho osnaru ade 107.9 FM HD3 lo mi andaru ee frequency tune chesukoni radio vinachu. Good luck radio survey.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బిక్స్ యూడ్ స్పెషల్ థాలి, ఇస్ బెల్లా చీజ్ దోశ, అన్ని దోశ, అన్ని చిలి గాడి పరోటా, సేమ్ అన్ని బని టిక్కా, చమి కవా పరోటా.
4: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రియేట్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
5: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్, పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
8: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, అర్వింగ్, క్యాజిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
9: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
10: నేను మీ ఆర్జే భార్గవి.
11: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస్ అవసరాల.
12: దిస్ ఇస్ స్పోర్టీ. దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
10: రేడియో సురభి,
11: రేడియో సురభి,
12: రేడియో సురభి,
11: రేడియో సురభి,
12: రేడియో సురభి
2: 107.9 FM HD3.

0: ఐ ఎం రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

దాటి ఎంత తెలియని వయసులో నేను ప్రేమించినాను. నువ్వు మోసం చేస్తావు తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా?
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకేం చెప్పనే లేదు. జూలియట్,
1: రిటర్న్
0: గిఫ్ట్.

0: అన్నా, ఇప్పుడు నువ్వు కూడా
1: జీవితం అనుకున్నా చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్. నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
2: నేను మీ ఆర్జే భార్గవి.
3: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
4: నేను మీ శ్రీనివాస అవసరాల.
5: దిస్ ఇస్ కోటి.
6: దిస్ ఇస్ హరిశంకర్.
7: కీప్ లిజనింగ్ మీ నేస్తం
2: రేడియో సురభి.
4: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి. 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: ఇస్తిలమ్మ వాయనం పుచ్చుకు.

0: డివైనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ ఎ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
2: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
3: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
4: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
5: రేడియో సురభి,
6: రేడియో సురభి,
3: రేడియో సురభి,
4: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
7: 107.9 FM HD3.

చెప్పాలంటే టాలీవుడ్ స్టార్డమ్ స్టార్ట్ అయింది ఒక్క పేరుతో, మెగాస్టార్ చిరంజీవి. నాన్ ఫిల్మీ ఫ్యామిలీ నుండి వచ్చి విలన్ రోల్స్ తో మొదలుపెట్టి ఇండస్ట్రీలో మెగాస్టార్ టైటిల్ ని సంపాదించుకున్నారు. లిటరలీ ద ప్రొడ్యూసర్ హూ కాయిన్డ్ ఇట్ కాల్డ్ హిమ్ దాట్ ఆఫ్టర్ 100-day బ్లాక్ బస్టర్. అండ్ హియర్స్ ద స్వీటెస్ట్ పార్ట్, ఆయన సక్సెస్ ని ఆయన ఫ్యాన్స్ సక్సెస్ తో మెజర్ చేస్తారు. దాట్స్ వై డెకేడ్స్ లేటర్ మెగాస్టార్ చిరంజీవి గారు ఇస్ అ బెంచ్ మార్క్ ఫర్ సక్సెస్.

0: You are listening to Radio Surabhi 107.9 FM HD3 Sounds Like Home. Mana matladukuntunnam about Tollywood superstars. Vaalla appeal enti and why we love them so much. Matladam rebel star Prabhas Gurinchi. Bahubali mundu, he was Tollywood's rebel star. Kani, Bahubali tarvata, he is India's superstar. ఈ ఒక్క సినిమా ప్రభాస్ ని ఇండియా వరల్డ్ మ్యాప్ మీద పెట్టేసిందన్నమాట. ఫ్యాన్స్ ని ఆప్యాయంగా డార్లింగ్స్ అని పిలుస్తూ హీ వాక్స్ విత్ అ మోడెస్టీ అండ్ రిలయబిలిటీ. అందుకనేమో ఫ్యాన్స్ కి ఆయన అంటే పిచ్చి. షై ఆఫ్ స్క్రీన్, మాస్ ఆన్ స్క్రీన్, దాట్ కాంబినేషన్ ఇస్ ఎగ్జాక్ట్లీ వై హీస్ వెరీ మచ్
1: We got style. Making move with a smile.

పవన్ కళ్యాణ్. ఈ పేరు వినగానే ఒక వేరే డిఫరెంట్ లెవెల్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది కదా. ఆ పవర్ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం వైబ్రేట్ అవుతుంది. వండర్ వాట్స్ సో యూనిక్ అబౌట్ హిమ్. ఫ్యాన్స్ ఆయనతో ఒక సూపర్ స్టార్ గానే కాదు, కామన్ మ్యాన్ గా రిలేట్ అవుతారు. ఫ్యాన్స్ కి ఆయన ఒక హీరో మాత్రమే.

0: They are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
3: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
5: హే బిందు, ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
6: చందు, మరి వండనా?
5: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగల?
6: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
5: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
7: ఓయ్ బిర్యానీ తింటావా?
8: మర్చిపోయావా? I am on a diet. Salad.
7: Sorry, but I won't share my chicken dum biryani and goat biryani. No way.
8: Inti rendu order chestunava?
7: Anta vari avaku. M&M vala weekend offer. Chicken and goat dum biryani $10 and $15 ki maatrame. On Friday, Saturday and Sunday 7 p.m. to 11 p.m. Plus

0: వాళ్ళ స్పెషల్ లైఫ్ హండి బిర్యానీతో డబుల్ కా మీఠా ఫ్రీ.
1: షేరింగ్ ఇస్ కేరింగ్ తెలుసా?
0: M&M 1900 మార్కెట్ ప్లేస్ బులివర్డ్ ఇర్వింగ్.
2: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
3: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
2: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులివర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

స్టార్ ఫ్యామిలీలో పుట్టినా ఆయన తన ఓన్ ఐడెంటిటీ బిల్డ్ చేసుకున్నారు. ఎస్పెషలీ ఆర్ఆర్ఆర్ వరల్డ్ స్టేజ్ మీద తీసుకెళ్లిన తర్వాత ఫ్యాన్స్ కి ఆయన డిసిప్లిన్, డెడికేషన్ చాలా నచ్చుతాయి. ప్రెప్ కోసం ఎంత హార్డ్ వర్క్ చేస్తారో తెలిస్తే మీరు కూడా ఆయన ఫ్యాన్ అయిపోతారు. పెద్ద ఏ మనకి పెద్ద.

కొంతమంది మా సూపర్ స్టార్స్ మధ్యలో ఒక్క క్యూట్ న్యాచురల్ స్టార్ గా ఎదిగారు నాని, ఆర్ షాల్ వి సే న్యాచురల్ స్టార్ నాని. ఈయన ఎప్పుడు ఓవర్ ద టాప్ మాస్ ఇమేజ్ కోసం ట్రై చేయలేదు. ఇన్స్టెడ్ రిలేటబుల్ నెక్స్ట్ డోర్ గాయ్ రోల్స్ తో కనెక్ట్ అయ్యారు. అదే ఆయన ఫ్యాన్స్ కి బాగా నచ్చింది. అరే ఇతను మనలాంటి వాడే అన్న ఒక ఫీలింగ్. సమ్ టైమ్స్ ద బిగ్గెస్ట్ స్టార్డమ్ ఇస్ బీయింగ్ ద మోస్ట్ రిలేటబుల్ పర్సన్ ఆన్ స్క్రీన్.

ఇప్పుడు ఒక లెజెండ్ గురించి. విక్టరీ వెంకటేష్ గారు 40 ఏళ్లు దాటిపోయిన కెరియర్, 50కి పైగా సినిమాలు, అండ్ ఇప్పటికీ ఆయన రెలెవెంట్ గానే ఉంటున్నారు. దాట్స్ నాట్ లక్, దాట్ ఈస్ కాల్డ్ కన్సిస్టెన్సీ. ఆయన ఫ్యాన్స్ మల్టిపుల్ జనరేషన్స్ లో ఉన్నారు. గ్రాండ్ పేరెంట్స్ నుండి గ్రాండ్ కిడ్స్ దాకా ఎంత రేర్ అచీవ్మెంట్ అది అసలా.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Istinamma Vayanam, Puchukunti Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
3: Radio Surabhi Civic Signal. Celebrate proudly, celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
4: Chapad sir, what you'd like to order?
5: Bhaiya, any specials me dagara?
4: Actually, there are many. Hot idli, ee dosa, medu vada, A to B executed special.

0: గాలి విసిబెళ్ళబా చీజ్ దోశ పన్నీర్ దోశ హనీ చిల్లి గాలి లోటస్ ఆంకి పన్నీర్ టిక్కా విచ్ అమీ కబాబ్ పరాఠా కోసం
1: ఏంది బ్రో గన్ని చెప్పినావు నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా
0: ఇంకా ఉంది చెప్పంటారా మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ ఎ గుడ్ ప్లేస్ ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్ ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే ఫ్రెష్ డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్ ఏ టు బి texas.com పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్ టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్
2: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్
3: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్ స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్ ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్ జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ ఫ్యామిలీ ఎవ్రీ డే ఇండియా బజార్ హమారా బజార్ హమారా

ఎన్టీఆర్ గారి లెగసీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఇంకొక పేరు బాలకృష్ణ గారు. ఆయన డైలాగ్స్, ఆయన అనపాలజెటిక్ మాస్ స్టైల్, ఇది ఒక జాన్రా అనే చెప్పాలి. ఫ్యాన్స్ కి ఆయనలో నచ్చేది ఏంటంటే ఆయన ఎప్పుడూ తనని తాను మార్చుకోలేదు. దిస్ ఇస్ మీ, టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్ అనే ఒక ఎనర్జీ, అండ్ ఫ్యాన్స్ టేక్ ఇట్ ఎవ్రీ సింగిల్ టైమ్.

ఇప్పుడు యువతరం హార్ట్ బీట్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. ఆయన ఫ్యాన్ బేస్ ఎక్కువగా యూత్, అండ్ ఎందుకు అంటే ఆయన మాట్లాడే స్టైల్, ఆయన యాటిట్యూడ్ అన్ని ఒథెంటిక్ గా కనిపిస్తాయి కాబట్టి. ఏది కూడా స్క్రిప్టెడ్ కాదు అనే ఒక ఫీలింగ్ వస్తుంది. దట్ రానెస్ ఇస్ ఎగ్జాక్ట్లీ హిజ్ అపీల్.

నొక్కరే. ఫ్యాన్స్ కి ఆయన ఎంటర్టైన్మెంట్ వాల్యూ కోసమే థియేటర్ కి వెళ్తారు. నో ఓవర్ థింకింగ్, జస్ట్ ప్యూర్ పైసా వసూల్ ఫన్ ఉంటుందనే కదా మన అందరి నమ్మకం కూడా.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Kavintalaki kerintalaki era address Radio Surabhi.
0: Radio Surabhi, KDXX 107.9 FM HD3, Louisville, Texas. America lo Telugu Nestam.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
6: Sure. How many people are we expecting?
5: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
6: Idi office party aa leka jatra?
5: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పటిదాకా నువ్వు చేసిన ఆఫర్ లెటర్లు
5: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి

0: 9797972654 or visit astroramji.com.
1: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావండి, ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
1: ఇవాళ మాట్లాడకుండా వదిలే కూడని పేరు కింగ్ నాగార్జున గారిది. డెకేడ్స్ తరబడి ఇండస్ట్రీలో రెలెవెంట్ గా ఉండడం అంత ఈజీ అస్సలే కాదు. బట్ ఆయన ప్రతి జనరేషన్ తో ఇవాల్వ్ అయ్యారు. పాత ఫ్యాన్స్ ని కోల్పోకుండా కొత్త ఫ్యాన్స్ ని సంపాదించుకుంటూ దాట్ ఈస్ ద మార్క్ ఆఫ్ ట్రూ స్టేయింగ్ పవర్.
3: అట్టయ్యారు మొహాలు వేసుకుని చూస్తారంట్రా, వాయించండి.

హీరోకి ఒక డైలాగ్ ఉంటుంది, ఇప్పటికీ థియేటర్స్ లో పలికితే చప్పట్లొస్తాయి. చిన్నప్పటి నుండి అవి మనం ఆ లైన్స్ ని ఇంట్లో, స్కూల్లో, ఫ్రెండ్స్ మధ్య రిపీట్ చేసుకుంటూ పెరిగేస్తాం అన్నమాట. అవి కేవలం లైన్స్ లాగానే మిగిలిపోవు అప్పటికి. ఇవి మన చైల్డ్హుడ్ మెమరీస్ తో ముడిపడిపోయినటువంటి ఆ పంచ్లు, అదే మనం మన హీరోస్ కి ఫ్యాన్స్ ఇచ్చే నిజమైన రెస్పెక్ట్. ఒక్క డైలాగ్ ఏళ్ల తరబడి గుర్తుండిపోవడం.

మీకు తెలుసా, ప్రతి టాలీవుడ్ హీరోకి ఒక్క సిగ్నేచర్ నిక్ నేమ్ అయితే ఉంటుంది. అండ్ ఆ నిక్ నేమే ఒక బ్రాండ్ ఆల్ బై ఇట్ సెల్ఫ్ అయిపోతుంది. మెగాస్టార్, ప్రిన్స్, రెబెల్ స్టార్, పవర్ స్టార్, యంగ్ టైగర్, స్టైలిష్ స్టార్, గ్లోబల్ స్టార్, న్యాచురల్ స్టార్, విక్టరీ, రౌడీ స్టార్, మాస్ మహారాజా, కింగ్. ఇవి కేవలం టైటిల్స్ కాదు, ఇవి ఫ్యాన్స్ ఇచ్చిన ప్రేమ. ఈ లిస్ట్ లో మీకు ద మోస్ట్ ఫిట్టింగ్ నిక్ నేమ్ అది ఏదనిపిస్తుంది? హే

ప్రతి హీరోకి ఒక సిగ్నేచర్ స్టైల్ ఉంటుంది, చూడగానే ఐడెంటిఫై చేసేంత యూనిక్ లెవెల్స్ లో ఉంటుంది అది. కొందరికి ఇట్ ఇస్ దేర్ డాన్స్ స్టెప్స్, కొందరికి ఇట్ ఇస్ దేర్ ఇంట్రో ఫైట్ సీన్, కొందరికి ఇట్ ఇస్ జస్ట్ ద వే వాళ్ళు కెమెరా వైపు అలా తిరిగి చూస్తారు. దిస్ సిగ్నేచర్ స్టైల్ కల్చర్ ఇస్ యూనిక్లీ టాలీవుడ్, అండ్ ఆనెస్ట్లీ ఇదే మనం థియేటర్ లో విసిల్ కొట్టడానికి కారణం.

ఇవాళ ఎవరు రెడీ ఒక హార్ట్ వార్మింగ్ ఫ్యాక్ట్ వినడానికి? చాలా మంది టాలీవుడ్ హీరోస్ సినిమా బయట కూడా ఎనార్మస్ ఇంపాక్ట్ చూపిస్తారు. ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఐ అండ్ బ్లడ్ డొనేషన్ ట్రస్ట్స్, చైల్డ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, ఫ్యాన్స్ కి వాళ్ళ హీరో నచ్చడానికి ఇది కూడా ఒక పెద్ద కారణం. తెరపై హీరో, తెర బయట కూడా హీరోనే.

టాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన ట్రెండ్, స్టార్ కిడ్స్ తమ ఫ్యామిలీ లెగసీని ముందుకు తీసుకెళ్తూనే తమ ఓన్ ఐడెంటిటీ కూడా బిల్డ్ చేసుకోవడం. ఇది ఈజీ కాదు, కంపారిజన్స్ ఎప్పుడూ ఉంటాయి, కానీ హార్డ్ వర్క్ తో, డిసిప్లిన్ తో వాళ్లు తమదైన స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. ఫ్యాన్స్ కి ఇదొక రకమైన ఇన్స్పైరింగ్ వాచ్.

చిన్న థాట్ వచ్చింది నాకు. మాస్ యాక్షన్ హీరో బెస్ట్ అంటారా లేదా స్టైలిష్ గ్లామర్ హీరో బెస్ట్ అంటారా? బికాస్ ఇప్పుడు దాకా మనం చాలా చాలా క్యారెక్టరిస్టిక్స్ మన వెరీ ఓన్ టాలీవుడ్ హీరోస్ గురించి మాట్లాడుకుంటూ వచ్చాం కదా. సో వీళ్ళందరినీ అనలైజ్ చేసిన తర్వాత మాస్ యాక్షన్ హీరో వర్సెస్ స్టైలిష్ గ్లామర్ హీరో అంటే మీరు దేన్ని పిక్ చేసుకుంటారు? నిజంగా చెప్పాలంటే ఇద్దరికి దేర్ ఓన్ చామ్ ఉంటుంది కదా. ఏ కేటగిరీకి ఆ కేటగిరీకి ఉన్నటువంటి చామ్ ఉండనే ఉంటుంది. ఒకరికి ఎనర్జీ, మరొకరికి స్వాగ్, నాకు పర్సనల్ గా ఇద్దరు నచ్చుతారు, మూడ్ ని బట్టి కదా. మీకెవరు ఎక్కువగా నచ్చుతారు ఆలోచించండి. తర్వాత షోలో దీనిపైనే మాట్లాడుకుందాం.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Nee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real

రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. యుఎస్ లో ది బెస్ట్ ది నంబర్ వన్ తెలుగు రేడియో ఛానల్ అండ్ డాలస్ లో ది ట్రెండింగ్ ద మోస్ట్ ట్రెండింగ్ తెలుగు రేడియో ఛానల్ రేడియో సురభి 107.9 FM HD3. డ్రైవ్ టైమ్ కార్యక్రమానికి అందరికి స్వాగతం, ఆత్మీయ స్వాగతం. ఆల్ రైట్, ఎలా ఉన్నారు అందరూ? స్టార్ట్ ఆఫ్ ఎ న్యూ వీక్, వర్క్ వీక్, రైట్? సో డెఫినెట్లీ అందరూ టైర్డ్ అయిపోయి ఉంటారు ఈపాటికే. ఏంటి ఒక్కరోజుకేనా అంటే ఎస్, వర్క్ వీక్ కాబట్టి కొన్ని గంటలకే మనం టైర్ అయిపోతాం. సో ఈ సాయంత్రం మీరు ఆ అలసట అంతా తీరిపోయేలాగా చక్కటి 3 గంటల కార్యక్రమంలో అద్భుతమైన పాటలు మీ అందరి కోసం, మళ్ళీ టు గివ్ దట్ ద నీడెడ్ రిలాక్సేషన్ అండ్ దట్ మూడ్ అండ్ ఎనర్జీ బ్యాక్, మంచి మంచి పాటలతోటి ఈరోజు మీ ముందుకు వచ్చాను. సో ఈ సెగ్మెంట్ లో చాలా మంది ఒక వాయిస్ కి అలవాటు పడి ఉంటారు ఖచ్చితంగా, అది మా ఆర్జే వాసవి. సో వాసవి వదులు ఎవరబ్బా అని అనుకుంటుంటే గనక కాసేపట్ట తెలుస్తుంది, చెప్తా. అప్పుడు ఎందుకు సస్పెన్స్ ఇప్పుడు? సో ఈరోజు ఈ డ్రైవ్ టైమ్ కార్యక్రమంలో 3 గంటల పాటు కార్యక్రమంలో మీరు కోరిన పాటలు. డెఫినెట్ గా ట్రాఫిక్ తోటి చాలా గందరగోళంగా బిజీగా ఉండుండొచ్చు రోడ్లు, ఎక్కడైనా అయిపోతే గనక డెఫినెట్లీ యూ కెన్ రిక్వెస్ట్ ద సాంగ్ దట్ యూ వుడ్ లైక్ టు లిజన్. ఐ విల్ డెఫినెట్లీ లైన్ ఇట్ అప్ అండ్ ప్లే ఇట్ ఫర్ యూ. అండ్ ఆల్సో ఈరోజు కార్యక్రమంలో సరదాగా మనం ఒక ఆట కూడా ఆడదాం. అదేంటనేది నేను కాసేపట్లో చెప్తా. అంతలోపు ఈ పాట వింటూ ఆనందించండి. క్వశ్చన్ అంటూ ఏమీ లేదు, బట్ మీ రిక్వెస్ట్ అయితే మాత్రం ఐఎమ్ రెడీ టు టేక్ యువర్ రిక్వెస్ట్. జస్ట్ కాల్ ద స్టూడియో 9726361966.

సచ్ ఎవర్ గ్రీన్ మాస్ నంబర్ ఖైదీ నంబర్ 786 చిత్రం నుంచి రాజ్ కోటి సంగీత దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఇది. రాజ్ కోటి అంటే అసలు మెలోడీస్ కి బీట్స్ కి పుట్టింగల నేమ్ చెప్పచ్చు. అంత అంత అన్ని అన్ని సినిమాలు చేశారు, అన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ మగిచ్చారు. సో వాళ్ళది ప్రత్యేకంగా ఒక ఎపిసోడ్ ఎప్పుడో చేయాలి డెఫినెట్ గా. యా ప్రాబబ్లీ సూన్. ఓకే, మా రేడియో సురభి యాప్ ని డౌన్లోడ్ చేసుకోకపోతే గనక ప్లీజ్ డూ డౌన్లోడ్ అవర్ రేడియో సురభి 107.9 FMH3 యాప్. ఎందుకంటే మీరు కార్ లో వెళ్తుంటే గనక డెఫినెట్లీ మీరు కార్స్ అన్ని కూడా మీరు 107.9 HD3 రేడియో సురభికి బై డిఫాల్ట్ ట్యూన్ చేసుకుని ఉంటారు. బట్ యాప్ మాత్రం ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిందే, బికాస్ లాట్స్ ఆఫ్ అప్డేట్స్ అండ్ ఆల్సో బోల్డ్ అని చాలా లుక్ అండ్ ఫీల్ ఎప్పటికప్పుడు. మళ్ళీ రిపాజిటరీ ఆఫ్ మా కార్యక్రమాలన్నీ కూడా అక్కడే ఉంటాయి. మీకు నెల రోజుల పాటు ఎప్పుడైనా కార్యక్రమాలు మీరు ఎప్పుడైనా వెనక్కి వెళ్లి వినాలనుకుంటే కనుక మీరు యాప్ ద్వారా అది వినొచ్చు. ఆల్సో యాప్ ఉంటే మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఇంటర్నెట్ ఉంటే చాలు, మేము మీ దగ్గర ఉన్నట్టే. ఆల్రైట్, సో తర్వాత ఏ పాట విందాం, ఎలాంటి పాటలు విందాం అని ఆలోచిస్తే ఉంటే గనక చాలా చాలా పాటలు వస్తున్నాయి, కానీ ఏది వేయాలి అర్థం కావట్లేదు. అందుకే మీరు ఈ టైంలో ఏ పాటలు ఎటువంటి పాటలు వినాలనుకుంటున్నారు తెలిస్తే దట్ వుడ్ మేక్ మై జాబ్ సో ఈజీ. ఓకే, సో తర్వాత సాయంత్రం పూట ఈ పాట వేస్తున్నాను అనుకోకపోతే ఇది కూడా మళ్ళీ అనదర్ బ్యూటిఫుల్ లవ్లీ కంపోజిషన్ బై రాజ్ కోటి. ఎందుకో నాకు ఈ రోజు అన్ని రాజ్ కోటి నంబర్స్ దొరుకుతున్నాయి. బట్ యా వెల్ సి, మనం వేసుకుంటూ వెళ్దాం, తర్వాత ఏం పాటలు వస్తాయి చూద్దాం. ఆల్సో ఈరోజు కార్యక్రమంలో తర్వాత ఏం గేమ్ ఆడబోతున్నాం అనేది కూడా యూ హావ్ టు స్టే ట్యూన్ జస్ట్ ఫర్ కపుల్ ఆఫ్ మోర్ మినిట్స్.

All right, Surya. Yeah, sorry, Setru. Setru Chitranji. Vengatesh Vijayasanthi Natinchina. చక్కటి పాట విన్నారు. శత్రు ఇంతకు సూర్య కృషి నాకు ఎందుకు వచ్చిందంటే నోటికి, యూజువల్లీ ఆ టైంలో మనకి సినిమాలన్నీ కూడా ఒక హీరోవి ఒకటి రెండు ఒక లేకపోతే కొన్నిసార్లు మూడు మూడు మూడు సినిమాలు అలా రిలీజ్ అవుతుండేవి. కృష్ణ గారు అయితే ఆల్మోస్ట్ ఏకంగా ఒక సంవత్సరంలో ఒక 10 సినిమాలు వరుసగా రిలీజ్ అయ్యాయి. అలాంటి రోజులు సో అందుకే మనకి కొన్నిసార్లు ఒక పాట వింటున్నప్పుడు ఇది ఈ సినిమాలది కదా అని అనుకుంటూ ఉంటాం మనం. సో కన్ఫ్యూజన్ అలాగే వస్తుంది అది, ఎందుకంటే రెండు మూడు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతున్నప్పుడు కొన్నిసార్లు ఈ పాటని వేరే సినిమాల నుంచి లేకపోతే ఆ పాట ఈ సినిమాల నుంచి అనుకోవడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. సో అందుకే వెంటనే నాకు సూర్య ఐపీఎస్ వచ్చింది. కానీ ఇది శత్రువు, కానీ శత్రువు సూర్య ఐపీఎస్ రెండు కొంచెం దరిదాపులుగా రిలీజ్ అయినా కూడా శత్రువుకి రాజకోటి అందిస్తే సంగీతం, సూర్య ఐపీఎస్ కి ఇళయరాజా. సో రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్, రెండు మ్యూజికల్ హిట్ మళ్ళీ. సో ఆ రకమైన ఒక పోటీ వాతావరణం వితిన్ సేమ్ ఒకటే హీరోకి, హీరో బిట్వీన్ హీరోస్ కూడా కాదు, ఒక హీరోకి సంబంధించిన రెండు సినిమాల మధ్య కూడా పోటీలు ఆ రకంగా ఉండేవి ఆ రోజుల్లో. ఒక సినిమా రాఘవేంద్రరావు చేస్తే ఇంకొక సినిమా కోదండరామరెడ్డి. సో వాళ్ళిద్దరి మధ్యన కూడా మంచి పోటీ ఉండేది. కోదండరామరెడ్డి అంటే మళ్ళీ రాఘవేంద్రరావు వీళ్ళిద్దరు కలిసి చాలా కాలం పనిచేశారు, అలాగే విడిగా సినిమాలు తీస్తున్నప్పుడు కూడా వాళ్ల మధ్యన ఒక మంచి ఆహ్లాదకరమైన ఒక హెల్దీ పోటీ వాతావరణం ఉండేది సినిమాల మధ్యన. సో అటువంటి దర్శక దిగ్గజాలు అని చెప్పుకోవచ్చు వాళ్ళిద్దరు కూడా. ఆల్ రైట్, గేమ్ ఏంటనేది 4:30 తర్వాత మనం ఆడదాం. సో ఆ గేమ్ ఏంటనేది అప్పుడే చెప్తా. సో అంతవరకు యూ హ్యావ్ టు వెయిట్. అండ్ తర్వాత ఈ పాట వింటూ, ఈ పాటలో హీరో హీరోయిన్ ఎవరో తెలిస్తే గనక కాల్ ద స్టూడియో. ఈ పాట వింటూ ఈ పాటలో ఉన్న హీరో హీరోయిన్ ఎవరో తెలిస్తే డూ కాల్ ద స్టూడియో 972-636-1966.

0: ఆల్రైట్, ఈ లబదీప లబదీప అనే ఒక మాటలు వస్తాయి కదా పాటలు. సో ఈ రకమైనది ఇప్పుడు సరదాగా అంటే ఇది ఒక టైం నుంచి ఇంట్రడ్యూస్ చేశారు. నాకు తెలిసి ఈ రకమైన మాటలు, ఈ రకమైన శబ్దాలు ఇవన్నీ కూడా ఇళ్ళరాజా టైం నుంచేనేమో అని నేను అనుకుంటున్నాను. చాలా చాలా పాటల్లో ఉంటాయి, నాకు గుర్తు రావట్లేదు కానీ, బట్ తర్వాత రాను రాను కీర్వాణి ఆయన పాటల్లో, రాజకోటి పాటలు వెళ్ళలేదని కొంచెం తక్కువే ఉంటుంది. తర్వాత ఇది ఇప్పుడు విన్నది హ్యారిస్ జయరాజ్ కంపోజిషన్. హ్యారిస్ జయరాజ్ కంపోజిషన్స్ లో ఇప్పుడు ఇలాంటి విచిత్రమైన శబ్దాలు, అలాగే మణిశర్మ పాటల్లో కూడా ఇలాంటి విచిత్రమైన కొన్ని శబ్దాలు సృష్టించి పెట్టడం అనేది వెరీ కామన్. అది మీరు వింటే కనుక నెక్స్ట్ టైం ఎప్పటి నుంచి అయినా కూడా గమనించండి, వెరైటీగా ఉంటాయి శబ్దాలు. ఆల్రైట్ ఆల్రైట్, సో ఇండియా టుడేస్ హ్యాపీ India Bazaar happy hour is here. Unwind with the delicious bar bites, refreshing draft beers and the perfect evening atmosphere with at India Today South Lake. So every day from 4 p.m. till 7 p.m. bar snacks at just $1 and draft beers only $2.99. So great bites, cold drafts, happy evenings. India Today, 151 North Nayland Drive, South Lake. All right, a couple of minutes lo manam commercial break lo ki enter avutnam. Break nunchi vachin tarvata inda vich nenu cheptunna game internetade chuddam internetade. Also meemi request levana unta ganaka please do call the studio 972-636-1966 so I can start lining them up. And also ma radio survey app malli inkosari cheptunna nenu, download chesukopothe ganaka ma app ni డౌన్లోడ్ చేసుకోండి. ఐవాయిస్ ఆండ్రాయిడ్ డివైస్ లో రెండిట్లో కూడా అందుబాటులో ఉంది. సో ప్లీజ్ డూ డౌన్లోడ్ అండ్ ఆల్సో షేర్ ద లింక్ విత్ యువర్ గ్రూప్స్ అండ్ సర్కిల్స్. ఓకే, శ్రోతలందరూ కూడా డ్రైవ్ టైం కార్యక్రమం వింటున్నారు. డ్రైవ్ టైమ్ లో ఈరోజు మీ వ్యాఖ్యాతగా రవి తూప్రాణి. ఐ విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ బ్రేక్.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సిరవి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th only on Radio Surabhi 107.9 FM HD3.
3: Oh, hello, dinner plans enti group lo evaram support chesalaru?
4: What a dare, I'm completely exhausted. Dinner plans enti?
5: Nenu em undaledu ee roju dinner ki. Dinner plans enti?
1: Every time okate question, dinner plans enti? Answer matram chala simple, madira and masala. Simple chats to mithai, corporate lunch buffets nunchi interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked mughlai curries beyond comparison. Madira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madiraandmasala.com.
6: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
3: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
6: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
1: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. చాలా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
5: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసిన నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
5: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
7: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ ఈ రోజు గ్రోసరీ డే, ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
8: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
9: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులేవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్.
10: Hello everybody, this is Road Rider with RR Dhruvan for Prem Kumar. Today is Dawat.
11: Hey, Telugu vaadu be.
12: Ah, na, okay, na.
10: Hey, nu beat dinchu be.

All right. Welcome back to Radio Surabhi 107.9 FM HD3 Drive Time with RJ Vasaviki Badalga. Heroes in Nenu, Mito, Mudgantla Patu, Ravi Thuprani. And Mudgantla Karakramala, Munaki Araganta, Ipochindi. So, in the Japanese Heroes game, Yin Tanadi, Ipurjapta. So, Heroes a part of Antakirado. I know, పాటల అంతాక్షరి అంటే ఇట్ సౌండ్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఈ రోజు దాంట్లో పెద్దగా మెలికలు ఏమి పెట్టకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మనం పాటలతో అంతాక్షరి ఆడతాం. సో దిస్ ఇస్ డెఫినెట్లీ సంథింగ్ దట్ ఎక్సైట్స్ ఎవ్రీ వన్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఐ నో ఇది చాలా సార్లు మీరు ఆడే ఉండొచ్చు, కానీ ఈ రోజు డ్రైవ్ టైమ్ ఆడడానికి సిద్ధంగా ఉండండి. ఐనో ఆర్జే మా వాసి వస్తే బోల్డెన్ గేమ్స్ మీకు పట్టుకొస్తుంది. 3 hours అయింది, ఏమి సరిపో అన్నట్టుగా అన్ని గేమ్స్ పట్టుకొస్తుంది. సో అండ్ షీ కమ్స్ విత్ సమ్ రియల్లీ ఇంట్రెస్టింగ్ వెరైటీ థీమ్స్ ఆల్సో కొన్ని కొన్నిసార్లు. బట్ ఈ రోజు మనం ఆడబోయేది అంతాక్షరి పాటలతోటి. ఏం లేదు, వెరీ సింపుల్, ఒక పాట నేను అందిస్తాను. ఫస్ట్ పాట నేను వేస్తా పాట. సో ఆ పాట ప్లే చేసిన తర్వాత దాంట్లో పల్లవిలోని లాస్ట్ అక్షరం ఏదైతే వస్తుందో దాంతో మీరు పాట అందుకోవాలి. ఓకే, పాట అందుకోవడం అంటే మీరు కాల్ చేసి స్టూడియోకి కనీసం 2 lines అయినా పాడాలి. ఓకే, చదివితే సరిపోదు. అంటే నేను మాట్లాడితేనే పాటలా ఉంటుంది అనుకుంటే అంటే మరి దాన్ని నేనే చెప్పాలి కానీ, బట్ 2 lines అయిపోతే ఖచ్చితంగా పాడాలి. ఓకే, మీరు ఆన్ ఎయిర్ అయినా ఆఫ్ ఎయిర్ అయినా కూడా. సో దిస్ ఈస్ ద గేమ్. బట్ ఆన్ ఎయిర్ మనం చాలా వరకు మనం ఆడతాం ఇది, ఎందుకంటే తర్వాత ఈ పాటను అందుకోవాల్సిన వాళ్ళు ఉంటారు కదా. సో దే నీడ్ టు లిజన్. సో దట్ ఇస్ ద రీజన్ యు నీడ్ టు కమ్ ఆన్ ఎయిర్ అండ్ ఈ పాటతో మొదలెడదాం. ఓకే, ఈ పాటలో పల్లవిలో లాస్ట్ అక్షరం ఏదైతే ఎండ్ అవుతుందో, పాట అయితే ఇప్పుడు మొత్తం విందాం, బట్ పాట అయిపోయిన తర్వాత పల్లవిలో లాస్ట్ అక్షరం ఏదైతే ఉంటుందో, సో దాంతో మనం మీరు పాట పాడాలి, అందుకోవాలి. హియర్ యు కమ్.

ఆల్రైట్ పాట అయ్యింది, మనకి అక్షరం కూడా దొరికింది. లక్కీగా మీకు మీ జాతకాలు బాగున్నాయండి ఈరోజు. ఎందుకంటే లాతోటి ఎండ్ అవుతుందేమో అనుకున్నాను నేను, కానీ లక్కీగా కాలేదు. లాతోటి అయినా ఏం పాటలుంటాయి కదా, ఆలోచిస్తే ఉండి ఉంటాయంటారా. ద లా అంటే లా లా, ఈ రోజుల్లో లాకి పెద్ద తేడా ఉండదు అనుకోండి. లా అనే లా కింద వాడతారు, దాంతోనే పాడతారు. కాకపోతే లాతో నాకు తెలిసి పెద్దగా ఏం లేవు, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ రోజు ఆ అక్షరంతో అయితే ఈ పాట ఎండ్ అవ్వలేదు. మనకి తర్వాత పాటకి కావాల్సిన క్లూ అయితే వచ్చేసింది బా. సో బా తోటి ఇప్పుడు మీరు పాడాలి. ఓకే, సో దాట్ ఈస్ యువర్ క్లూ. సో బా తోటి ఏమున్నాయి, చాలా ఉన్నాయి కదా. యా, ఐ థింక్ యూ కెన్ గెట్ ఇట్. ఓకే, ఆలోచించండి అండ్ కాల్ ద స్టూడియో 972-636-1966. ఈ రోజు మనం పాటలతోటి అంత పాటలతోటి అంత అక్షరం ఆడుతున్నాం మనం. సో ఇప్పుడు మీకు ఇస్తున్న అక్షరం నేను బా, బా తోటి మీరు అందుకోవాల్సిన పాట. ఆల్రైట్, క్విక్ గా ఒకసారి వ్యాపార ప్రకటన చూద్దాం. మనం మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తుంటే కనుక పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే కేవలం $29 మాత్రమే. మీ స్మైల్ ని హెల్దీగా మార్చడానికి ఈ స్పెషల్ ఆఫర్ ని తప్పకుండా వినియోగించుకోండి. డోంట్ మిస్ ఇట్. కాల్ టుడే 972-484-5400 ఆర్ యూ కెన్ విజిట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్. Also, Varalakshmi Vratam is already happening and India Bazaar has everything you need, as from Shravana Masa, so authentic puja specials to fresh flowers, coconuts, fruits, turmeric, kumkum, betel leaves, decorative puja items, traditional sweets, snacks and festive groceries, all under one roof. Make your Varalakshmi Vratam preparations easy with the widest selection at unbeatable prices only at India Bazaar. Visit your nearest India Bazaar today and celebrate this auspicious festival with tradition, quality and savings. All right. Okay, manam paatal tho antakshari aadutunnam and ippudu meeru paadalsina paata ba tho inda endukante inda paata ba tho end ayindi. So that is what you are given and you have to sing one song, at least two lines with ba.

0: రైట్ కృష్ణమోహన్ గారు మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి. సో
1: ఓకేనండి.
0: సో బా అక్షరంతో చాలా
1: స్పీకర్ పెట్టి తీసేయమంటారా? ఎలా ఉంది మాట?
0: మాట బాగుంది.
1: అయితే అంటే నాది నాకేర్పడుతుంది, స్పీకర్ తీసేస్తారా?
0: స్పీకర్ తీసేయండి మీరు.
1: ఇప్పుడు ఏంటంటే నా పేరు కృష్ణమోహన్, కాలిఫోర్నియా మౌంటైన్ రోజు నుంచి మాట్లాడుతున్నా.
0: సూపర్.
1: అంటే మీరు అత్యాశ్రి బాగా పెట్టారు, బలపం బట్టి బామ్మ ఊళ్ళు అదండి.
0: ఇంకొక లైన్ కావాలి.
1: అంటే అంటే ఇప్పుడు ఎలా ఇది, ఎందుకంటే నా మాట నాకే ఒక రీసౌండ్ వస్తుంది. స్పీకర్ తీసేసాను.
0: అదే వచ్చినా కూడా ఫస్ట్ లైన్ పాడగలిగారు కదా, సో అలాగే రెండో లైన్ కూడా పాడేయచ్చు.
1: అంటే నాకు ఒక లైనే వచ్చాడు.
0: ఓకే సార్, మీ ధైర్యం
1: ఇప్పుడు పని చేస్తానండి.
0: అర్థమైంది మీ ధైర్యం.
1: చివరిలో తా వచ్చింది కాబట్టి తాతో మళ్ళీ మొదలెడతా.
0: కాదు కాదు, మీరు కాదు, వేరే వాడు మొదలెట్టాలి తాతోటి. మీరు అవతలవాళ్ళు, మీరు ఇచ్చే క్లూ అవతలవాళ్ళు కదా. ఓకే
1: అంతేనా?
0: సో మీరు ఇలాగా మొత్తం పాడేస్తారంటే ఎలా అవుతుంది? ఆగండి ఆగండి, మీరు ఇంత కష్టమైన క్లూ ఇచ్చారు. సో మీ ధైర్యం ఏంటంటే రెండో లైన్ నేను పాడకపోయినా అది తాతోటే ఎండ్ అవుతుందని మీ ఆత్మవిశ్వాసం, నమ్మకం. అవునా?
1: కాదు కాదు, నాకు రాదు కాబట్టి ఉన్న దాంతో అని అన్నాను. ఇంకా రెండో మీరు చెప్పినట్టు రెండో వాక్యం ఎవరన్నా మాట్లాడితే అక్కడ చివరి అక్షరం అవుతుంది.
0: అవును, ఆ పాటలో రెండో లైన్ కూడా టాతో ఎండ్ అవుతుంది అది. సో మీరు ఇచ్చే అక్షరం టా.
1: ఓకే అయితే
0: బాగుంది.
1: అయితే ఇక నేను ఇక వెళ్ళి రాస్తుంటారా? వీళ్ళు తర్వాత వాళ్ళకి టా వదిలిపెట్టి చనిపోమంటారా?
0: అంతే మరి, వదిలిపెట్టండి మరి మిగతా వాళ్ళు.
1: అయితే మీరు ప్రోగ్రామ్ అయిన తర్వాత వీలుంటే ఒక పాట వినిపిస్తుంది నా కోసం.
0: చెప్పండి.
1: ఏంటంటే అది దంతవేమైన కూతుర దంచు దంచు అని ప్రొఫెసర్ నంగమ్మ గారు మనవడు.
0: మీరు అన్ని పాటలు ఒకేలా గుర్తు పెట్టుకుంటారా?
1: అంటే ఎందుకంటే ఇక్సాన్స్ అలా అలా గుర్తుండిపోతాయి. నేర్చుకునే వాళ్ళు ఏంటంటే బాగా నేర్చుకుని అలా పాడుతూ ఉంటారు. నేను పాటగాడిని కాదు, ఊరిని మాటగాడిని.
0: అదే అర్థమవుతుంది. మీరు అంత అక్షరాన్ని, ఎందుకంటే మీరు ఒక లైన్ పాడతారు, మిగతా తర్వాత లైన్లన్నీ మిగతా వాళ్ళు పాడమంటారు. అది
1: థ్యాంక్ యూ.
0: ఆల్ రైట్, కృష్ణమోహన్ గారు థ్యాంక్స్ ఫర్ ది కాల్. స్టే ట్యూన్డ్, కీప్ లిస్నింగ్.
1: ఓకే, బై
0: బై.

All right, Nuve Nuve Chitra Ninchi, beautiful lovely composition by Koti, and Nuve Nuve Goda, Trivikram Srinivas, magic, beautiful movie, and blockbuster movie. Okay, manam aadutunna paatala antaksharalo, indaka Krishna Mohan garu call chesi, ayana paata andukuni, ayana oka aksharam meeku icharu, adi ta, ta ante టొమాటోలో టా. సో టా తోటి మీరు పాట అందుకోవాలి. టాతో ఏమన్నా నాకైతే గుర్తు రావట్లేదు, నిజంగా గుర్తు రావట్లేదు నాకు. మీరు ఏమైనా గుర్తు చేయగలరేమో చూడండి. సో తర్వాత ఈ పాట వినండి. ఈ పాట వింటూ దీనికి ప్రశ్న లేదు, బట్ ప్రశ్న అయితే మాత్రం టా తోటి మీరు పాడాల్సిన పాట చాలా ఉన్నాయి, ఇప్పుడే గుర్తు వస్తున్నాయి నాకు. సో మీరు దాంట్లో ఏమైనా క్యాచ్ చేయగలరేమో చూద్దాం. లెట్స్ సీ.

ఆల్ రైట్ మిన్నల్ మురళి చిత్రం నుంచి విన్న ఈ పాట అండ్ డాలస్ లో ఇండియన్ క్లాసికల్ డాన్స్ లవర్స్ కి ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ రెడీగా ఉంది. సో ఏకాల్ విజయలయ డిఎఫ్డబ్ల్యూ చాప్టర్ ప్రెజెంట్స్ కథక్ ఆన్ ద సిల్వర్ స్క్రీన్ ఆగస్ట్ 28th ఫ్రైడే గ్రాన్విల్ ఆర్ట్ సెంటర్ లో జరుగుతుంది. గార్లాండ్ లో కథక్ రిథమ్స్ తో ఇండియన్ సినిమా జర్నీని సెలబ్రేట్ చేయబోతున్నారు. సో ఐకానిక్ సాంగ్స్, అన్ఫర్గెటబుల్ క్యారెక్టర్స్ అండ్ స్పెక్టాక్యులర్ కథక్ పర్ఫార్మెన్సెస్ తో ఒక ఎన్చాంటింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు మీ అందరికి. దట్ ఈస్ ఆన్ ఆగస్ట్ 28th. Dinner starts at 5 p.m. and the program begins at 7 p.m. Tickets start at just $35. Dinner is included in that. So tickets and migitha information kosam, do visit tinyurl.com/kathakperformance.

0: list their exclusive deals and coupons to reach out to the customers who are actively looking for great food and great offers. So, but restaurant owners, మీకు ఈ ఆఫర్ ఏంటంటే క్రియేట్ చేయడం కూడా చాలా చాలా సులువు. ఎందుకంటే ప్రోగ్రామ్ ఈ ఆఫర్ ని క్రియేట్ చేయడం దగ్గర నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ డిజైన్ అండ్ మార్కెటింగ్ చేయడం వరకు డీల్స్ బనానా వాళ్ళు దే ఆర్ యూజింగ్ ఏఐ. సో డీల్స్ బనానా ఏఐ డస్ ది హెవీ లిఫ్టింగ్ ఫర్ యూ. సో దేర్ ఇస్ నో per order commission, and the best part is first the 50 restaurants can get the growth plan free for 3 months. So restaurant owners, all restaurant owners, so don't just wait for customers to walk in, so and give them a reason to visit dealsbanana.com to become a partner and start turning your offers into more walk-ins. ఆల్ రైట్, శ్రోతలందరూ కూడా రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 డ్రైవ్ టైమ్ కార్యక్రమం అని అంటున్నారు. డ్రైవ్ టైమ్ విత్ ఆర్జే వాసవికి బదులు ఈరోజు నేను రవి తూప్రాణి 3 గంటల పాటు. సో ఈరోజు మన కార్యక్రమంలో మంచి సెలక్షన్ ఆఫ్ సాంగ్స్ వింటున్నాం. అలాగే మీ రిక్వెస్ట్లను వినాలనుకుంటే కనుక ప్లీజ్ డూ కాల్ ద స్టూడియో 9726361966. అలాగే ఈ నంబర్ ని మీ స్పీడ్ డైల్లో పెట్టుకోండి, బికాస్ యూ విల్ నీడ్ దిస్ మోర్ ఆఫెన్. అండ్ ఈరోజు మనం ఆడుతున్న పాటల అంత్యాక్షరిలో మీరు పాడాల్సిన పాట టా ఫర్ టమాటో. టమాటోలో టా ఏదైతే ఉందో ఆ అక్షరం తోటి యూ హ్యావ్ టు సింగ్ ఎ సాంగ్. ఓకే, ఐ విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ వెరీ షార్ట్ కమర్షియల్ బ్రేక్. స్టే ట్యూన్డ్, డోంట్ గో ఎనీవేర్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 5 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam, your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Istilamma Vayanam Putchukundi Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
3: అమ్మా, సాటర్డే మూవీ?
4: మన బడి క్లాస్. ఉప్పు కప్పు రంబు, తెలుగు పద్యం చెప్పు.
3: ఉప్పు కప్పు రంబు.
4: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి, టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్. మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 to 5 miles లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓఆర్జీ.
3: 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీన్యూర్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.

0: రైట్. మంగమ్మ గారు మనవడి చిత్రం నుంచి వినయ పాట, కృష్ణమోహన్ గారి రిక్వెస్ట్ మేరకు. కృష్ణమోహన్ గారు, హోప్ యూ హ్యావ్ లిసన్ టు దిస్ అండ్ ఎంజాయ్డ్ లిసనింగ్ టు దిస్ వన్. ఆల్సో కృష్ణమోహన్ గారు ఇందాక మన పాటలంతా అక్షరాలు కృష్ణమోహన్ గారు కాలిఫోర్నియా నుంచి కాల్ చేసి ఆయన నేను ఇచ్చిన అక్షరంతో ఆయన పాడి ఆయన టా అనే అక్షరాన్ని మిగతా శ్రోతలందరికీ మిగిల్చారు యాజ్ ఏ క్లూ. సో ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే ఆ టా అనే అక్షరం, టా అంటే టమాటో, టమాటోలో ఉన్న టా తోటి మీరు తర ఏదైనా పాటను తీసుకుని కనీసం రెండు లైన్స్ అయినా పాడాలి. దట్ ఈస్ ది గేమ్ టుడే. రైట్. తర్వాత పాడు వినిపించే ముందు మీ అందరికీ ఒక సన్నివేశం వినిపిస్తా. ఈ సన్నివేశం ఏంటో ఇది ఏ సినిమాలో తెలిస్తే కాల్ ద స్టూడియో 972-636-1966.
1: ఎన్ని రకాలు అడిగినా కాదొక్కటి సమాధానం. అతను ప్రేమించలేదు, అతని ప్రేమను నేను శ్రీనాడు ఆశించలేదు. మరి రాజాను ప్రేమిస్తున్నట్టు ఎందుకు చెప్పావు? నేను థ్రిల్ చేయాలని చెప్పాను. నా మాట నాకే అప్పచెప్తున్నావా? కానీ ఎందుకే నిన్ను మోసం చేసుకుంటావు? అతనికి నీ మీద ఎంతో ప్రేమ కలిగించావు, నీ ప్రేమ కోసం పరితపించే పిచ్చివాడిని చేశావు. ఇప్పుడు అతన్ని మోసం చేయటం చాలా అన్యాయమే. అన్యాయమా? అయితే నా సంతోషం కోసం నీ ప్రేమ త్యాగం చేయడం న్యాయమా? ఏమిటి నువ్వు అనేది చేయుట చూడవే.

0: నన్ను తెలుసుకున్నానంతా. నా పేరు మీద కవితలు రాసి నా కంటి తెలివాలనుకున్నావు నువ్వు. నా కవితలు చదివి నేను అతను దేవతగా ఆరాధించాడు రాజా. ఎవరు ఎలా ఉంటారో తెలియకపోయినా మీ ఇద్దరు ఉత్తరాల ద్వారా ఒకరికొకరు దగ్గరయ్యారు, ఒకరినొకరు ప్రేమించుకున్నారు. సొంత అనుబంధాన్ని అనురాగాన్ని నా కోసం వదులుకుంటావా? నా నుండి కోసం నీ జీవితాన్ని
1: సన్నివేశం అన్నారు కదా, ఇది ఏ సినిమాలో తెలిస్తే కాల్ చేయండి. ఆర్ ఈ సన్నివేశంలో ఉన్న ఈ సీన్ లో ఉన్న ఆ ఇద్దరు హీరోయిన్స్ ఎవరో తెలిసినా కూడా డూ కాల్ ద స్టూడియో 9726361966. శ్రోతలందరూ కూడా రేడియో సుర్భి 107.9 FM HD3 డ్రైవ్ టైమ్ విత్ వాసవి బదులు. ఈ రోజు వాసవి బదులుగా నేను రవి చూప్రాణి స్టూడియోలో.

0: రైట్ ఇక్బాల్ గారు, మీరు ఆనర్ ఉన్నారండి.
1: బాగున్నారా?
0: సూపర్. ఎలా ఉన్నారు మీరు?
1: గుడ్ గుడ్ అండి.
0: యా చెప్పండి. సరే,
1: ఇది మనం అదే అల్లరి పేరు. ఫస్ట్ టైం రాజశేఖర్ ఒక కొత్త కోణాలు చూసాం.
0: అవునవును, ఎగ్జాక్ట్లీ కొత్త కోణాలు.
1: అంతవరకు రెండు చేతులు వెనక్కి ముందుకు ఆవేశం ఊగేస్తాను, ఈ రెండు చేతులు వెనక్కి ముందుకు ఆపడం అదేమీ ఊపడం ఆపలేదు కానీ డాన్స్ మూమెంట్ లేసాడు. ఆ ఊపిడి మాత్రం ఆపలేదు. అంత ముందేమో ఆవేశంగానే వాడు లాఠీ పట్టుకుని రెండు చేతులు ఊపుతూ,
0: మరి
1: కానీ ఇప్పుడు డాన్స్.
0: మరి రెండు చేతులు ఊపడం అంటే సిగ్నేచర్, అది ఆ సిగ్నేచర్ ఆగిపోతే చెక్ ఆగిపోతాయి. సో సిగ్నేచర్ షో, ఆ సిగ్నేచర్ ఆగకూడదు.
1: అది ఆ తర్వాత ఇదే టైప్ ఆఫ్ ఇది మళ్ళీ సేమ్ రాఘవేంద్రరావు పెళ్లి సందడి.
0: రైట్, ఎగ్జాక్ట్లీ ఇదే సీన్ మళ్ళీ మీకు రాఘవేంద్రరావు గారు.
1: కానీ రాఘవేంద్రరావు మళ్ళీ పూలు పళ్ళు వదలలేదు, రోజా పువ్వు పెట్టుకుని ఇక్కడ జాపడ్ అన్నాడు.
0: ఇంకొక మీకు ఈ సినిమా ఉందా జయప్రద?
1: ఇంకోటి యాక్చువల్లీ మనకు అల్లరిపీడు ఆయన దాన్ని కొంచెం కాన్సెప్ట్ సాధన నుంచి తీసుకుని ఆడన మగ చేస్తాడు అది.
0: కరెక్ట్, ఎగ్జాక్ట్లీ సజన్, ఇది మన సంజయ్ దత్ అండ్ సల్మాన్ ఖాన్ అదే కదా. కానీ మీకు ఇదే ఇదే సీన్ ఇప్పుడు పెళ్లి సందడి మీరు ఒకటి చెప్పారు, ఇంకొకటి ఇంకో సినిమా కూడా ఉంది జ్యోతి అనుకుంటా అది కదా, జయప్రద అండ్ శ్రీదేవి. దేవత దేవత
1: దేవత
0: శోభన్
1: బాబుతో.
0: శోభన్ బాబు
1: అది హిందీలో, హిందీలో మక్సద్, తర్వాత మన పెళ్లి సందడి హిందీలో సంజయ్ దత్ అనుకుంటా, సంజయ్ దత్ కాదు సార్, ఇంకా మన అనిల్ కపూర్ తమ్ముడు అతను చేశాడు ఉర్మిళ మట్టి
0: పరితో.
1: అలెర్ పీడ్ మాత్రం హిందీలో చేయలేదు ఎవరు.
0: మన కారణాలు ఏంటి? బట్ డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ మూవీ, మంచి కలెక్షన్స్ సంపాదించి పెట్టిన సినిమా ఇది.
1: కానీ ఇంకోటి గుర్తు ఉందా మీకు, ఇలాంటి సీనే పెళ్ళై ఉంటది హీరో యొక్క ఆమని జగపతి బాబు, ఆమెనికి ఏదో క్యాన్సర్ ఏదో అలాంటిది ఏదో వస్తే అతను జగపతి బాబుకు వాళ్ళ సెక్రటరీతో ఏదో కలుపుతుంది.
0: రైట్, మావి చిగురు శుభలగ్నం. ఆ టైంలో వచ్చిన సినిమాలు అన్ని కూడా ఇలాగ ఒక హీరో ఇద్దరు హీరోయిన్స్,
1: సుందరకాండ కూడా అలాగే.
0: అదే, కానీ గొప్ప విషయం ఏంటంటే రాఘవేంద్రరావు సేమ్ ఫార్ములా అయినా కూడా అన్ని బ్లాక్ బస్టర్స్ డిఫరెంట్ డిఫరెంట్ అంటే కథని ఇంటర్నల్ గా బాగా అల్లి ప్రజెంట్ చేయగలిగిన ఘనత.
1: మరి ఆయన అంతమంది ఎన్టీఆర్ తో తీసిన కథలతో తీసుకెళ్లి
0: స్టోరీ లైన్ చాలా మంచి హిట్స్ అందించారు సినిమా ఇండస్ట్రీ.
1: వండర్ఫుల్,
0: నైస్ లిజనింగ్ టు యూ ఇక్బాల్ గారు, థ్యాంక్స్ ఫర్ ది కాల్. ఆల్రైట్, ఓకే, దట్ వాజ్ ఇక్బాల్ గారు. ఆ రోజుల్లో కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా మంచి మంచి మెలడీస్ లోకానికి తీసుకెళ్లే మా ఆర్జ్ ఇక్బాల్ గారు. ఓకే, సో తర్వాత ఈ సన్నివేశం అల్లరిపీడు చిత్రం నుంచి నాకు ఇందాక ఆదిత్య ఆయన కూడా ఫోన్ చేసి అల్లరిపీడు అని చెప్పారు. దట్ వాజ్ ద రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ ఆదిత్య అండ్ ఇక్బాల్ గారు. సో తర్వాత ఇంకొక మీరు ఇంకా స్టిల్ మన పాటల అంత్యాక్షరి ఇంకా నడుస్తూ ఉంది, మీరు అందరూ పాడాల్సిన పాట టా అనే అక్షరం. టా అంటే టపు టపు టపోరి ఆట, అది మీ పాట హిట్ కూడా ఇచ్చాను, కాకపోతే ఆ పాట దాంతో స్టార్ట్ అవ్వదు, బట్ ఆట అన్నమాట. సరే, తర్వాత పాట వినండి, ఈ పాట తర్వాత దాని విల్ కంటిన్యూ అవర్ టాక్స్.

0: అక్కడ ముచ్చాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన హిట్లర్ అసలు అద్భుతమైన సన్నివేశాలుంటాయి. ఈ పాటలో కూడా ఈ పాటను కూడా చాలా వెరైటీగా అంటే ఆలోచించి చిత్రీకరించారు. మధ్యలో అంటే అందరూ పాడుతూ బ్యాచులర్స్ అందరూ కూడా ఒక నినాదాలతోటి లేకపోతే ఒక అంత రావడం అయితే చిరంజీవి బండి బయటికి రావడం తర్వాత అది మహాభారతం వందే మాత్రం టైప్ లో పాడడం వాళ్ళు అంత కూడా బ్యూటిఫుల్ పిక్చర్ చేసాం. అండ్ కోటి కూడా అత్యద్భుతమైన కంపోజిషన్ ఈ పాట. ఓకే సో తర్వాత సన్నివేశాన్ని ఇంకొక సన్నివేశం వినిపిస్తా. ఈ సన్నివేశం ఏంటంటే వింటూ ఇది ఏ సినిమాలో తెలిస్తే కాల్ ద స్టూడియో 972-636-1966.
1: పంచాయతీలో ఏమంత చెప్పా?
2: పంచాయతీలు అండి, ఏం జరిగిందో మీకు తెలుసు కదా.
1: అదరా రామ్లక్ మీద అన్నప్పుడు అందరు ఎవరు అది చెప్పు.
2: ఓ అదండి ప్రెసిడెంట్ గారు, నువ్వు ఆడపిల్ల వీళ్ళు ఎక్కలండి నీకెలా తెలితే అంటే దానికి రామలక్ష్మి నేను 6వ తరగతిదాకా చదువుకున్నానండి అందండి అంతే అందరం పొందమని చెప్పారు.
1: నవ్వరా నవ్వాలరా, లేకపోతే మనకన్నా కొంత ఎక్కువ చదువుకుందని గోరోజున ఆనిగా ఉంటది. ఇప్పుడు
2: ఇంకా తర్వాత మీకు తెలియదే ఉందండి, ఆ పల్లాలు గారు ఏమో మాట మార్చేశాడు, మీ అన్నగారిని ఏమో జరిమానా కట్టమన్నారు, దానికి మనం కట్టమనే అండి అంతే. నేను వెళ్ళి వస్తానండి.
1: రమేష్ కూసురా. అవునరా, ఆ శేషనాడు గారు మెట్లు దిగుతూ ఏదో అన్నాడు రా. ఏమన్నాడు?
2: ఏమన్నాడండి? మీ పొలం వేసి జరిమానా కట్టేయమన్నాడండి.
1: దానికే మన అమ్మాయి మాటలు తనగా రాని అని గట్టిగా వేసాడు.
2: అంటే మీ నాన్నమ్మ గారు కష్టపడి సంపాదించిన పొలం కదండి, అది మనకు సెంటిమెంట్, అది అమ్మేమంటే కోపం రాదండి.
1: కరెక్ట్, కోపం రావాలి. ఆయన మన తారు చెట్టుడికి ఈ మధ్య బుర్ర బాగా పనిచేస్తుంది.
3: రోజు భోజనం చేశాక మీ నాన్నకి ఇల్లుకి వచ్చేవాడు కదా, ఇవాళ రాలేదేటి?
1: నాకేం తెలుసు, ఆకలేదేమో, ఇంట్లో భోజనం కూడా చేయలేదు.
3: అలాగా చేసాడన్న మాటలకి ఆకలేదులే, ఎన్న మాకే బాధ అనిపించింది, మరి మీ నాన్న కడుపు దొరికిపోయేటి. అయ్యి బాబు అమ్మాడే తప్పలేదు.
2: చిత్రలహరితే నిల్లొత్తానండి.
1: శేషనాడు ఏమన్నాడు రా?
2: అది చెప్పాను కదా.
1: శేషనాడు ఏమన్నారా?
2: మీ నాన్నమ్మ గారు పొలం అమ్మేసి జరిమానా కట్టమన్నారని చెప్పాను కదండి.
1: సరిగ్గా గుర్తించుకుని చెప్పు.
2: నాకు ఎంత గుర్తుంది, నేను వెళ్తానండి.
1: శేషనాడు గారు ఏమన్నాడు సరిగ్గా గుర్తించుకుని చెప్పు.
2: మా అమ్మ వస్తే ఉంది, నేను వెళ్తానండి.
1: మా నాన్న శేషనాడు గారు ఏమన్నాడో సరిగ్గా చెప్పు.
2: పాలు పిడకామి కష్టపడి సంపాదించి పోలని ఎలా అమ్మేసుకుంటామంటే లంచా కొడుకు పాలు పిడకామి కష్టపడి సంపాదించిందా? ప్రెసిడెంట్ అనుకో మీ అమ్మకి రాసి ఇచ్చేసాడు అంత కదా అన్నాడు అండి నాన్నగారిని. నాన్నగారికి చచ్చిపోయిన పని ఏంటండి? నాన్నగారు
0: ఆల్ రైట్. ఈ సన్నివేశం ఏ చిత్రంలో తెలిస్తే కాల్ ద స్టూడియో 972-636-1966. శ్రోతలందరూ కూడా రేడియో సురభి డ్రైవ్ టైమ్ విత్ రవి తూప్రాణి. 3 గంటల కార్యక్రమంలో మనకి గంటన్నర అయిపోయింది. అండ్ మిగతా గంటన్నర వేల్ ఐఎమ్ స్టిల్ టేకింగ్ యువర్ రిక్వెస్ట్, యూ కెన్ కాల్ ద స్టూడియో.

మరల మరల జననం రానీరా మరల మరల మరణం నింకేస్తాం భగల భగల గరణం మాపిలు పే చమరుకం.

తక తక ధిమి తక జను జగల జగల జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం మరణ మరణ జననం రానీరా మరణ మరణ మరణం నింకేస్తాం భగల భగల గరణం మా పిలుపే చమరుకం

0: skills, calibration knowledge though, meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
2: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
1: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చావు అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పదా.
3: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
6: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.

0: Okay. సో మనకి తర్వాత పాట వేసే ముందు ఇంకొక క్విక్ వ్యాపార ప్రకటన చూద్దాం. మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తుంటే కనుక ఇంకా ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు, ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే కేవలం $29 మాత్రమే. సో మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ని మిస్ అవ్వకండి. యూ కెన్ కాల్ టుడే 972-484-5400 ఆర్ యూ కెన్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్. ఆల్సో శ్రావణ మాసం ఆథెంటిక్ పూజా స్పెషల్స్, ఫ్రెష్ ఫ్లవర్స్, కోకోనట్స్, ఫ్రూట్స్, టర్మరిక్, కుంకుమ, బీట లీవ్స్, డెకరేటివ్ పూజా ఐటమ్స్, ట్రెడిషనల్ స్వీట్స్, స్నాక్స్ అండ్ ఫెస్టివ్ గ్రాసరీస్ ఆల్ అండర్ వన్ రూఫ్. ఈ మేక్ యూర్ వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ ఈజీ విత్ ది వైడెస్ట్ సెలెక్షన్ అట్ అన్బీటబుల్ ప్రైసెస్ ఓన్లీ అట్ ఇండియా బజార్. సో విజిట్ యువర్ నియరెస్ట్ ఇండియా బజార్ టుడే అండ్ సెలబ్రేట్ దిస్ ఆస్పీషియస్ ఫెస్టివల్ విత్ ట్రెడిషన్, క్వాలిటీ అండ్ సేవింగ్స్. ఓకే, సో తర్వాత పాట వేసే ముందు మళ్ళీ ఇంకొక సన్నివేశం వినిపిస్తా. ఇది వింటూ ఇందులో ఉన్న నటులు ఎవరు గుర్తుపట్టగలిగితే కాల్ స్టూడియో.
1: మంగగారు ఉన్నారండి? మంగారా? అదేనండి, మంగ తయారు గారు.
2: ఏ బాబు, రెడ్కాస్ తీసుకుంటావా?
1: కాదండి, వాడు పార్కు తీసుకురామన్నాడు. వాడా? వాడెవడు?
2: అంటే నేనే. వాడే వీడు, వీడేవాడు.
1: మంగిని ప్రేమించిన వాడు. ప్రేమించిన వాడా?
2: అంటే నాలాంటి నేనే. మరి మీ నాన్న ముందు దాన్ని చీకుట్టావు?
1: అంటే మా డాడీ వచ్చిన వెంటనే ప్రేమ పెళ్లి అంటే ఫీల్ అవుతాడని.
2: నిజా?
1: ఇప్పుడు మీ మంగని పెళ్లి చేసుకుంటాన్ని మా డాడీ ముందే కాదు, ఆ దేవుడి ముందైనా చెప్తాడు.
3: ఏంటి
1: డూ? కాదు, ను చెప్తాను.
2: ఆహా, ఇప్పుడే బీబీసీ చూసినా కరెక్టే చెప్పావయ్యా. నాకు పిచ్చ హ్యాపీగా ఉంది. ఈ ముక్క మీ నాన్న కూడా చెప్పావనుకో, వాడు పిచ్చ హ్యాపీస్ అయిపోతాడు. వాడు వచ్చిన పడ కాస్త మందిస్తుంది కానీ.
1: మందా? నాకే రోగం?
2: ఇది రోగ మందు కాదు, రోగ మందు.
1: ఆ మందా? నాకు ఆ మందు తాగి అలవాట్లేదని మీకు ఎన్నిసార్లు చెప్పాలి?
2: ఇదిగో ఆ డబల్ మీద డైలాగ్లే వద్దు. కొన్నాగా నీరు కలకుండా పులిపాటి తాగావు.
1: నేను తాగానా? వాడు తాగుంటాడు.
3: మళ్ళీ వాడా?
1: కాదు, మళ్ళీ నేను.
4: అవా, బాబు మోహన్ మోహన్ బాబు అయినా, మోహన్ బాబు బాబు మోహన్ అయినా, వీడు మాత్రం వాడు కాదు, ఖచ్చితంగా రాంగ్ నెంబరే.
2: నువ్వు మధ్యలో ఫోన్ ఎత్తకు.
1: ఏంటంటాడు?
2: నువ్వు వాడు కాదంటాడు.
1: నిజంగా కనిపెట్టాడా, తమాషాగా అంటున్నాడా?
2: వీడు వంద నిజంగా కనిపెట్టలేడు.
1: కనిపెట్టినైనా నిజమని ఒప్పుకోడు. ఇంతకీ మంగారు ఇంట్లో ఉన్నారా? పార్క్ తీసుకెళ్దామని.
5: అక్కడికి తీసుకెళ్ళి చంపేద్దామనా?
1: అబ్బాయి కాదండి.
5: కాదండి?
1: ఏ, ఇంతకు ముందేలా అండా?
3: అసలు డాడా డేడూడు భాష ఏంటి?
2: ఓరి నా యాంటీనా మీద కాకిరెత్త. అమెరికాలో అవుడు ఇడు, వైడు ఇడు, వాడు ఇడు అంటూ డూర్ ఎక్కువ ఉపయోగిస్తుంటారు. అది అలవాటు అయిపోతుంది అబ్బాయి.
1: మంగారు, మనం ఇక్కడుంటే ఇలాగే అనుమానిస్తారు. పదండల్లో
5: అయితే నన్ను ప్రేమిస్తున్నావా?
1: ప్రేమ ఉన్నవాడు ప్రేమిస్తాడు కదా.
5: పెళ్లి చేసుకుంటావా?
1: ప్రేమించినా పెళ్లి చేసుకున్నా అంతా దేవాగాడే.
3: దేవాగాడేంటి?
1: దేవాగాడు అంటే దేవుడు, గాడ్. దేవాగాడే. మీరు పదండి, మీరు పదండి.
0: ఆల్ రైట్, ఈ సన్నివేశంలో ఉన్న ఆ నటీనటులు ఎవరో గుర్తుపడగలిగితే కాల్ ద స్టూడియో.

0: ఆల్ రైట్. సో తర్వాత మనం ఈ రోజు మనం వేసుకున్న మనం వేసే ఈ పాటల్లో క్రమంలో మీకు కొన్ని సన్నివేశాలు కూడా వినిపిస్తున్నాను కదా. సో ఇందాక వినిపించింది హాస్య సన్నివేశం హలో బ్రదర్ చిత్రం నుంచి, నాగార్జున, గిరిబాబు, బాబు మోహన్ అంటారు రమ్యకృష్ణ. సో తర్వాత ఇంకొక ఇది, ఈ సినిమా కూడా చాలా బాగా ఆడింది, కలెక్షన్స్ పరంగా కూడా బాగానే వచ్చాయి. సో ఈ ఇప్పుడు ఒక ఈ చిత్రం నుంచి నేను ఒక సన్నివేశం వినిపిస్తాను. మీరు చెప్పాల్సింది నాకు ఈ సినిమా పేరు ఏంటని కాదు, ఇందులో నటినట్లు ఎవరు అనేది, దట్ ఈస్ ద క్వశ్చన్. ఓకే, హియర్ యు గో.
1: ఇప్పుడే వచ్చాను, మీ పేరు చెప్పగానే కాలేజ్ లో సీట్ ఇచ్చారు, అందుకే థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను.
2: దాందే ఉందిలే, మా ఇంటి రాగిజావ తాగుతావా?
1: రాగిజావ ఏంటి, అన్నమే తింటాను.
2: మా ఇంట్లో అన్నం ఉండదు, రాగిజావే.
1: అదే తాగుతాను. మిమ్మల్ని ఒకటి అడగాలనుంది.
2: అడుగు.
1: మీకు డబ్బుంది, ఆస్తుంది, మీరు కోరుకుంటే ఈ లోకంలో ఉన్న అన్ని రకాల భోజనాల్ని బంగారు పళ్ళెంలో తినగలరు. అవన్నీ వదిలేసి మట్టి పాత్రలు, రాగి ముద్దలు, ఉల్లిపాయలు వీటితో గడుపుతున్నారు, ఎందుకిలా?
2: ఇదే ఆరోగ్యానికి మంచిది.
1: అదేం కాదు, ఇంకేదో కారణం ఉంది. నాతో చెప్పకూడదా? చెప్పకూడదైతే చెప్పదు.
2: నేను ఒక్క పూట తిండికి లేని పేద కుటుంబంలో పుట్టాను. ఆకలితో ఉండి పక్కింట్లో అన్నం వండుతున్న వాసన వస్తుంటే అది పీల్చుకుని కడుపు నింపుకునేవాణ్ణి. ఎవరైనా ఒక్క పూట అన్నం పెడతారా అని ఒక్కొక్క గుమ్మ ముందు వెళ్లి నిలబడేవాణ్ణి. ఎవరూ అన్నం పెట్టలేదు. పెళ్లి బంతులోనైనా అన్నం పెడతారని వెళ్లి కూర్చునేవాణ్ణి, కానీ అక్కడ కూడా అన్నం పెట్టలేదు.

0: అప్పుడు నన్ను ఆదరించింది. ఈలాగే ముద్దే, ఆ రోజే తెలుసుకున్నాను నాలాంటి పేదవాడికి ఇదే శాశ్వతమని. నువ్వన్నట్టు బంగారు పళ్ళెల్లో
1: మీరు ఆన్ అయి ఉన్నారండి, ఎవరు మాట్లాడేది?
2: Hi, this is Srikant.
1: Srikant, చెప్పండి.
2: Yeah, so you're asking about the name of the movie. Simharasi అండి.
1: Simharasi, right. So, నేను అడిగిన క్వశ్చన్ నటినట్లు ఎవరండి, బట్ మీ డైరెక్ట్ గా సినిమా
2: పేరు రాజశేఖర్ అండ్ సాక్షి శివాన.
1: సాక్షి శివాన్, వండర్ఫుల్. అదే మీరు సినిమా పేరు చెప్పగలిగారంటే దాని నటినట్లు కూడా మీకు తెలుసు అని అర్థం. థ్యాంక్ యూ, దట్ వాజ్ ది రైట్ ఆన్సర్.
2: థ్యాంక్ యూ.
1: All right, so that was a nice answer. Srikanth garu, thank you. Thanks for the call. So, tarvata, ee paata anedi ee paata vintu nenu din tarvata we'll continue our talks.

0: are listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
4: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
6: Istinamma vayanam puttukunti vayanam. Ee shravana masallo mee radio surabhi meeku andistondi kotta sambaralu. Maa surabhi lakshmulu mee intiki raavalanukuntunnaru. Meeku vayanam ivvadaniki mee vayanam puttukodaniki. But with a different twist. Intinta surabhi. Mee mee intiki raavalani meeru anukunte mee aahvananni tinyurl.com/surabhilakshmi ki pampinchandi or email to admin@radiosurabhi.com.
7: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all.
8: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

0: Welcome back to Radio Surabhi 107.9 FM HD3 Drive Time with Ravi Tuprani. And ఈరోజు మనం వేసే సన్నివేశాల్లో ఇంతకుముందు నేను మీకు సింహరాశి చిత్రాన్ని చూపించా కదా, దానికి సరైన సమాధానం చెప్పిన వారు శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు, థ్యాంక్స్ ఫర్ దట్ కాల్. అండ్ ఇప్పుడు ఈ సన్నివేశం వింటూ, ఈ సన్నివేశంలో ఇది ఏ సినిమా కాదు, ఈ సన్నివేశంలో ఆ నటులు ఎవరో తెలిస్తే యూ హ్యావ్ టు ఐడెంటిఫై అండ్ కాల్ ద స్టూడియో 972-636-1966. అండ్ హియర్ యూ గో.
1: May I come in?
2: Come in.
1: So you are Mr. Venu?
2: Yes.
1: I am Thairyam. Dr. Thairyam.
2: Nice meeting you.
1: Meer anuku friend anamata?
2: Kaadu, lover ni.
1: Meer chaala straight ga maatladutunnaru.
2: Nenu eppudu ante.
1: Oho. Aithe nenu mimmalni suit ga oka prashna adugutanu.
2: Nenu ghaatuga javabu cheptanu.
1: Thank you. Ippudu prashna. Sugreevudiki attirani aata edi?
2: Volleyball.
1: Oh. వెజిటేరియన్ హోటల్లో దొరికే కోడి ఏది?
2: పకోడి.
1: అబ్బో, మీరు చాలా తెలివైన మనిషిలా అనిపిస్తున్నారే.
2: అనిపించటం కాదు, నిజంగా తెలివైన వాడిని.
1: ఓవర్ కాన్ఫిడెన్స్?
2: ఓన్లీ కాన్ఫిడెన్స్.
1: అంత కాన్ఫిడెన్స్ ఉంటే మీ తెలివితేటలకు చిన్న టెస్ట్ పెడతాను, పాస్ అవుతారా?
2: డిస్టింక్షన్ లో.
1: దెన్ రెడీ. ఒక్క నిమిషంలో నీకు తెలిసిన సంఘసేవికుల పేర్లు చెప్పు, ఎన్ని చెప్పగలవో చూద్దాం.
2: జయమాలి, జ్యోతిలక్ష్మి, సిల్క్ స్మిత, డిస్కస్ అంతి, రక్ష, రాసులసన, సుభాషిని, రంభ, నగ్మ, దివ్యభారతి, రమకృష్ణ, రోజా, రవళి, హలం, నదియా, ముంత, అరుణారాయణ, అల్ఫాన్సా, బోడ్రాక్, షరన్ స్టోన్, ఉర్సులా ఆండ్రస్. టైం అయిపోయింది.
1: వీళ్ళంతా ఎవరు?
2: హిందీ, ఇంగ్లీష్, తెలుగు సినిమాల్లో ఒకప్పటి క్లబ్ డాన్సర్లు, ఇప్పటి హీరోయిన్లు.
1: నేను అడిగింది సోషల్ వర్కర్ల గురించి.
2: ఏ, వీళ్ళంతా సోషల్ వర్కర్లు కదా? జనం కోసం ఒళ్ళంతా కనిపించే బట్టలు వేసుకుని ఎండానక వానానక ఏ లొకేషన్ లో పడితే ఆ లొకేషన్ లో ఒళ్ళు విరుచుకుని డాన్సులు చేయట్లే. అలాంటప్పుడు వీళ్ళు సంఘానికి సేవ చేస్తున్నట్లే కదా.
1: మీరు అలా ఆలోచించారన్నమాట. సరే, ఈసారి ప్రశ్న మరింత సూటిగా స్పష్టంగా అడుగుతాను, సమాధానం చెప్పండి.
2: అడగండి.
1: మీకు చాలా తెలివితేటలున్నాయంటున్నారు కాబట్టి కొంచెం కష్టమైన ప్రశ్న అడుగుతాను.
2: నో ప్రాబ్లం.
1: 1964 లో పుట్టిన మనిషికి ఇప్పుడు వయసు ఎంత తక్కువ చెప్పండి.
2: ఆ మనిషి ఆడ, మగ?
1: అదంత అవసరమా?
2: మీరే కదా ప్రశ్న స్పష్టంగా ఉండాలన్నారు.
1: మగ మనిషి. 1964 లో పుట్టిన మగ మనిషికి ఇప్పుడు వయసు ఎంత?
2: వాడు ఇప్పుడు బతుకున్నాడా పోయాడా?
1: బతుకున్నాడు. 1964 లో పుట్టిన మగ మనిషి బతుకుంటే వాడి వయసు ఎంత?
2: ఏ నెలలో పుట్టాడు?
1: అక్టోబర్ లో.
2: ఏ డేట్ లో పుట్టాడు?
1: అక్టోబర్ 2.
2: ఏ టైంకి పుట్టాడు?
1: 1964 అక్టోబర్ 2 మధ్యాహ్నం 12 గంటలకి పుట్టిన మగ వేధవా ఇప్పటికీ బతికేరిస్తే వాడి వయసు ఎంత? చాలా.
2: ఏ ఏరియాలో పుట్టాడు?
1: ఏంటయ్యా క్వశ్చన్? నేను అడుగుతున్నానా, నువ్వు అడుగుతున్నావా?
2: ఎందుకండి అలా అరుస్తారు? మీరే కదా స్పష్టంగా ఉండమన్నారు.
1: ఉండమంటే మాత్రం మనిషి పుట్టిన ఏరియాకి ఏజ్ కి సంబంధం ఏంటి?
2: ఎందుకు లేదు? 1964 అక్టోబర్ 2 మధ్యాహ్నం 12 గంటలకు ఒక మనిషి ఇండియాలో పుడితే అతని వయసు ఈ రోజు 33 సంవత్సరాలు, 7 నెలలు 23 రోజులు, 19 గంటల 45 నిమిషాలు. అదే అమెరికాలో పుడితే మనకి వాళ్ళకి 12 గంటల తేడా ఉంది కాబట్టి అతని వయసు ఈ రోజుకి సుమారు 33 సంవత్సరాలు, 7 నెలలు 24 రోజులు. భయపడకు డాక్టర్ ధైర్యం, నేను కొట్టను. ఎందుకంటే నేను పిచ్చోడిని కాదు కాబట్టి. అవును, సైకియాట్రిస్ట్ స్పెల్లింగ్ చెప్పు.
1: ఆ మాత్రం తెలియదు. ఎస్ఐ టీవై సివై ఎక్స్.
3: హే గైస్,
4: హై, దిస్ వెంకటేష్ హియర్.
5: దిస్ ఇస్ విజయ్ దేవ్.
0: ఆల్ రైట్, ఆల్ రైట్. సో దట్ వాస్ వేణు అండ్ ధర్మారు. ధర్మారు వాయిస్ గుర్తుపడడం చాలా చాలా ఈజీ, ఎందుకంటే చాలా వెరీ పెక్యులియర్ ఒక ఒక టింజ్, ఒక టెక్స్చర్, చాలా టోనల్ క్వాలిటీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి ధర్మారూపది. అండ్ అద్భుతమైన నేచురల్ కమెడియన్, మనకున్న అతి తక్కువ మంచి అద్భుత అత్యద్భుతమైన కమెడియన్స్ లో ధర్మారూపు ఒకరని నిస్సందేహంగా చెప్పొచ్చు మనం. అండ్ వేణు వాయిస్ కూడా, అంటే చేసిన సినిమాలు చాలా తక్కువే కానీ వాయిస్ గుర్తుపడడం కొంచెం కాంప్లెక్స్. బట్ శ్రీకాంతి, మార్జే శ్రీకాంతి, ఆవిడ చాలా అవ్వలేలుగా అతి సులువుగా గుర్తుపట్టారు. అండ్ శ్రీకాంతి, దాట్ వాజ్ ద రైట్ ఆన్సర్, వేణు అండ్ ధర్మవరపు. అండ్ నేనేసే పాటలు ఏవైనా అన్ని ఎంజాయ్ చేస్తున్నాను అంటున్నారు కాబట్టి సరే, ఇప్పుడు కొంచెం ఒక షేడ్ మరుద్దాం. ఇంతవరకు అంటే ఒక స్టార్టింగ్ లో నేను కొంచెం 80s తర్వాత 90s అలా వినిపించి తర్వాత ఒక 40 మినిట్స్ ఒక అరగంట సేపు మొత్తం అంతా 2000 లేటెస్ట్ సాంగ్స్ వినిపిస్తున్నాను కదా, మళ్ళీ ఒక చిన్న ఫ్లిప్ అన్నమాట, మళ్ళీ బ్యాక్ టు 90s. ఈ పాట వింటూ ఇది ఏ సినిమా ఏదో కాల్ చేస్తే తెలిస్తే కాల్ చేయండి స్టూడియోకి 972-636-1966. ఈ పాట ఏ సినిమా ఏదో తెలిస్తే కాల్ ద స్టూడియో.

0: ప్రేమిస్తాను నిన్నే స్నేహితులు చిత్రం నుంచి ఉన్నాయి పాట. సో స్నేహితుల్లో లైక్ నవీన్ వడ్డే అండ్ సాక్షి శివానంద్ వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కింద ఎలా అయితే ఉంటుందో ఈ సినిమాలో సేమ్ అదే థీమ్తో మళ్ళీ ఇద్దరు మిత్రుల్లో అటు చిరంజీవి రామకృష్ణ సాక్షి శివానంద్ వీళ్ళ ముగ్గురు మధ్యన వాళ్ళిద్దరి మధ్యన కూడా అలాగే స్నేహం. సో సమ్ కైండ్ ఆఫ్ సిమిలర్ క్యారెక్టర్స్. ఓకే ఓకే. సో తర్వాత ఈ సన్నివేశం ఏంటండి, ఈ సన్నివేశం ఏంటి, ఇది ఏ సినిమాలో తెలిస్తే కాల్ ద స్టూడియో.
1: ఏమిటి అందరూ అలా చూస్తున్నారు, వీళ్ళు ఎలా ఉరి తీస్తారో చూద్దామని సరదాగా తమాషాగా వచ్చారా? చూడండి బాగా చూడండి, ఇప్పుడు నాకు ముసిగేస్తారు, తాడు తగిలిస్తారు, ఈ తలారి సోదరుడు ఒకే ఒక గుండు కసత్తులు గుంజుతాడు అంతే, నాలుగు ఇలా బయటకు వస్తుంది, కళ్ళు ఇలా పుడుచుకొస్తాయి, మెడ ఇలా వేలాడుతుంది, ఫినిష్. నేను చచ్చిన తర్వాత పాపం ఈ కుర్రాన్ని చంపడం అన్యాయమని కొంతమంది కొనుక్కుంటారు, ఈ అన్యాయాన్ని ప్రతిఘటించాలని మరికొంతమంది పిడికిలి బిగించి ఆవేశపడతారు, న్యాయమో అన్యాయమో అంతా పైవా డిక్టేషను, మనకెందుకు లేని వేదాంతం వెలుగుతూ కొంపలు కడతారు, పెళ్లారు కూటికి పిలుస్తారు, తింటారు, నిద్రపోతారు, తేలారిపోతారు. అంతేగాని వీళ్ళు ఎందుకు ఊరి తీస్తున్నారు, వీడెవరి కోసం పోరాటం చేశాడు అని మీ మనసుల్లో పుట్టదు. అసలు మీకు మనసులుంటే కదా పుట్టడానికి, అప్పుడు మీ మనసు తెల్లవాడికి బానిస, ఇప్పుడు నల్లవాడికి బానిస. దేశభక్తి మీలో ఎప్పుడో చచ్చిపోయింది, ఒకవేళ ఉన్నా అది ఆగస్టు 15వ తారీఖున జెండా ఎగరవేసే టైంలో చటుక్కును పుడుతుంది, జనగణమన అధినాయక జయహే అని పడగానే పుట్టుక్కును చచ్చిపోతుంది. అది అగ్గది పుణ్యభూమి నాది. హోంవర్క్ చేయలేదని పిల్లాన్ని, కూర సరిగ్గా ఉండలేదని పిల్లాన్ని తడతారు కాని మాకేం చేశావని ఎప్పుడైనా ఏ మంత్రినైనా నడిలోడ్డు మీద కాలర్ పట్టుకుని నిలదీసి అడిగారా? ఓహో దమ్ములేదు. తరతరాల నుంచి మహారాజుల దగ్గర నుంచి నేటి రాజకీయ నాయకుల దాకా వాళ్ల కళ్ళ చుట్టూ గానుగుల్లా పెనుగుల్లా తిరగటం మీకు అలవాటైపోయింది. మీ జీవితంలో కొత్త సూర్యోదయం కోసమే అడవుల పాలై ఆకలి దప్పులను సహిస్తూ ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్న దారి తప్పిన నాలంటే సోదరును చూసైనా మీ పీకుండెల్లో ధైర్యం పుట్టదు. అడుగడుగున ఆకలి, అవినీతి, దరిద్రం, దౌర్జన్యం, నిరుద్యోగం విలయతాండం చేస్తున్న 47 సంవత్సరాల స్వరాజ్యంలో మనకెందుకీ గతిపట్టింది, ఎందుకు మనం పందుల్లా, కుక్కల్లా, నక్కల్లా, పశువుల్లా హీనాతిహీనంగా బ్రతుకుతున్నాం అని మీ వెర్రి మొర్రి పురంలో ఆలోచన పుట్టారు. అంతా విధి కర్మ నుదుటి రాత అని మీ అసమర్థతను మీరే కప్పించుకుంటారు. నుదులోని కప్పల్లా, ముద్దులా, చిప్పల్లా గిరిగీసుకుని బ్రతుకుతున్నారు. చందమామ రావే, జాబిల్లి రావే అని రాణి చందమామ చూపించి చిన్నప్పుడు మీ అమ్మ మిమ్మల్ని మోసం చేసింది. ప్రణాళికలు రావే, ప్రాజెక్టులు రావే, తెల్ల పంచదార కార్డుకు బంగారం రావే అని నాయకులు మిమ్మల్ని మోసం చేస్తూ పాడే పాటలు వింటారు, ముద్ర రేస్తారు, 5 సంవత్సరాలు బడులు నోట్లో పెట్టుకుని చిక్కుంటారు. ఆ తర్వాత వాళ్ళు చేసే మోసాలు, దోపిడీలు మీరు కనిపెట్టుకున్నా ఉండడం కోసం మీకు చిన్న పని పెడతారు. ఏమిటా పని? నేను హిందువు, నేను ముసల్మాన్, నేను క్రిస్టియన్, నేను బ్రాహ్మణుని, నేను రెడ్డిని, నేను చౌడర్ని, నేను కాపుని, నేను హరిజనని, నేను ఉత్తర హిందుస్థాన్, నేను దక్షిణ హిందుస్థాన్ అని మీలో మీరు రెచ్చగొట్టుకునేలా చేస్తారు. ఎక్కడ నీ పుణ్యభూమి, ఎక్కడ నీ దేశం?
0: ఆల్ రైట్, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడేది? సౌజన్య. చెప్పండి. పుణ్యభూమి నాదేశం, దాట్ ఈస్ రైట్ ఆన్సర్ యాక్చువల్లీ. సూపర్, థ్యాంక్ యూ అండి. సో దిస్ ఈస్ అ వండర్ఫుల్ క్లైమాక్స్. అసలు ఇది నాకు తెలిసి దర్శకరత్న దాసర్ అనుకుంటున్నాను నేను దీనికి దర్శకత్వం. అత్యద్భుతమైన క్లైమాక్స్ ఇది. హిందీ సినిమా రీమేక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. హిందీలో నానా పాటేకర్ చేసింది, క్రాంతివీర్ అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బట్ లైన్ ఆఫ్ మూవీస్ లో, అంటే దర్శకరత్న లైన్ ఆఫ్ మూవీస్ లో ఇది కూడా అత్యద్భుతంగా నిలిచే ఒక చిత్రం. కాకపోతే సంహౌ ఇది కలెక్షన్స్ అంత ఆశించిన రీతిలో పట్టుకురాలేదు, దీనికి ఫ్లాప్ టాక్ వచ్చింది. కానీ సినిమా చూస్తే మాత్రం మంచి, చాలా అత్యద్భుతంగా ఉంటుంది, ఎస్పెషల్లీ క్లైమాక్స్ సీన్స్ తీసుకుంటే. ఇలాంటి క్లైమాక్స్ సీన్స్ మనకి తెలుగు సినిమాల్లో చాలానే ఉన్నాయి. అటు రాఖీలో ఎన్టీఆర్ చేసిన కోర్ట్ సీన్ అయితేనే, అటు ఠాగూర్ లో చిరంజీవి చేసిన క్లైమాక్స్ సీన్, ఇలా మనం చూసుకుంటే ఆఫ్కోర్స్ లాయర్ జయసుధ, ఇలా కొన్ని కొన్ని సినిమాలు ఉన్నాయి. అసలు చాలా చాలా బాగుంటాయి క్లైమాక్స్ సీన్స్ అన్ని కూడా, ఈవెన్ సర్దార్ పాపారాయుడు లో కూడా తీసుకుంటే. సో అటువంటి క్లైమాక్స్ సీన్ ఇది. బట్ సంహౌ అనుకున్నవన్నీ అనుకు జరగవని అన్నట్టుగా ఈ సినిమా ఆశించిన రీతిలో ఆడలేదు. మనకి అర్థం కూడా ఎందుకు, ఆ లాజిక్ కూడా అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ క్లైమాక్స్ అంటున్నా, క్రిమినల్ సినిమా తీసుకుంటే మంచి స్టోరీ లైన్ మంచి థీమ్ అంతా కూడా పక్క స్క్రీన్ పేద వెళ్తుంది, కానీ ఆడలేదు. ఎందుకు ఆడలేదు అనేది సమాధానం ఉండవు వాటికి అంతే. కానీ ఆ లక్కీగా మనకి కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కూడా కొన్ని పాటలు అందులో చాలా చక్కగా నిలుస్తాయి. సో ఈవెన్ క్రిమినల్ లాంటి సినిమాలు ఫ్లాప్ అయినా కూడా దాంట్లో పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. లేదంటే కొన్ని సినిమాలు అలాంటి సినిమాలు పోవడంతో సినిమాలు కూడా మనకి పాటలు కూడా వినిపించకుండా పోతాయి. సో అలాగ మంచి మంచి పాటలు మనం ఉన్నా కూడా పెద్దగా వినపడకపోవడంతో అవి కూడా మనకి రిజిస్టర్ అవ్వవు. సో అలా కాకుండా తెలుసా మనసా ఇలాంటి మంచి మంచి పాటలని కూడా రిజిస్టర్ అవ్వడం జనాలకి. సో దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ హైలీ పవర్ఫుల్ మ్యూజిక్ అన్నమాట. సో కిర్వాణి అందించిన అత్యద్భుతమైన పాటలు అందులో. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అలా కొన్ని ఫ్లాష్ బ్యాక్ లో వెళ్ళాల్సి వచ్చింది. తర్వాత ఈ పాట వింటూ ఈ పాటను ఎంజాయ్ చేయండి, దీనికి ప్రశ్న ఏం లేదు, జస్ట్ ఎంజాయ్.

0: శ్రోతలందరూ కూడా రేడియో సురభి 107.9 FM HD3 డ్రై టైమ్ విత్ రవి చూప్రాణి వాసవి, మీ ఆర్జే వాసవి బదులు. అండ్ కమర్షియల్ బ్రేక్ లో ఎంటర్ అవుతాం మనం. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత విల్ కంటిన్యూ అవర్ ఫ్లో. అండ్ మనకి ఇంకా అరగంట సమయం మాత్రం ఉంది. మీరేమైనా పాటలు వినాలనుకుంటే కనుక ప్లీజ్ డూ కాల్ ద స్టూడియో అండ్ ఐ కెన్ డెఫినెట్లీ లైన్ ఇట్ అప్ ఫర్ యూ. కాల్ ద స్టూడియో 972-636-1966. స్టే ట్యూన్, డోంట్ గో ఎనీవేర్. ఐ విల్ బి రైట్ బ్యాక్.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th only on Radio Surabhi 107.9 FM HD3.
4: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
5: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
5: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
7: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
6: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
8: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
9: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
10: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
9: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
11: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
12: Oi, biryani tintava?
13: Marchipoyava? I am on a diet. Salad.
12: Sorry, but I won't share my chicken dum biryani and goat biryani. No way.
13: Inti rendu order chestunava?
12: Anta vari avaku. M&M vaalla weekend offer. Chicken and goat dum biryani $10 and $15 ki maatrame. On Friday, Saturday and Sunday 7 PM to 11 PM. Plus, vaalla special live handi biryani to double kamita free.
13: Sharing is caring. Telusa?
12: M&M 1900 Marketplace Boulevard, Irving.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
14: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
6: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

All right. Welcome back to Radio Surabhi 107.9 FM HD3 Drive Time Show. And మనకి కార్యక్రమాల్లో ఇంకా చాలా తక్కువ టైం ఉంది కాబట్టి క్విక్ గా మనం ఇంకా కొన్ని సన్నివేశాలు చూద్దాం. ఇంకా సన్నివేశాలు వినిపిస్తా, ఇప్పుడు ఒకటి సన్నివేశాన్ని వినిపిస్తున్నాను. ఇది వింటూ ఇది ఈ సన్నివేశంలో వినబడుతున్న ఆ వాయిస్ ఎవరివో గుర్తుపట్టగలరేమో చూడండి. హియర్ యు గో.

0: రాలేదులేండి.
1: పెద్దల మీద గౌరవం
0: కాదు నా వృత్తి ధర్మం.
1: నీ పేరు రంగూన్ రౌడీ అనుకుంటాను.
0: రాదు.
1: మంచి పేరు. నీకు ఫైటింగ్లు చేయడం హత్యలు చేయడం సరదా అనుకుంటాను.
0: వృత్తి
1: వృత్తి. మొన్న నేను హైదరాబాద్ లో సీఎంతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక నిలాగే అడిగారు, ఏమిటయ్యా ఇలా రోజు వచ్చి కలుస్తావు అని. అంటే కలవడం నా వృత్తి అండి అన్నాడు. అక్కడ ఆయన్ని చూశాను, ఇక్కడ నిన్ను చూశాను.
0: అలాగే బాబు, తప్పకుండా నీ పనిదే పూర్తి చేస్తాను. కలెక్టర్ లెవెల్లో కాబట్టి మినిస్టర్ లెవెల్లో, మినిస్టర్ లెవెల్లో కాబట్టి సీఎం లెవెల్లో, ఆ లెవెల్లో కాకపోతే పీఎం లెవెల్లో నేను ట్రై చేసి పని పూర్తి చేస్తాను కదా.
1: చెల్లాయి బయటకు వెళ్తున్నావా?
2: అవునన్నయ్యా.
1: పంతులు
2: అయ్యా,
1: చెల్లాయి దీప బయటకు వెళ్తున్నారు. ఆ బందోబస్తు ఏమిటి, బెజవాడ వెళ్లే బండి సడన్ గా హైదరాబాద్ రూట్కు మళ్లీపోయింది ఏమిటా అని అనుకుంటున్నావా?
3: లేదండి, హైదరాబాద్ లెవెల్లోనూ ఢిల్లీ లెవెల్లోనూ తిరిగే బళ్ళు సమయం చూసి దారులు మార్చేస్తాయి కదా.
1: నీకు పిక్క బలమే కాదు బుద్ధి బలం కూడా ఉంది. చూడరాజు, రైలు కదలాలి అంటే జెండా మార్చాలి, లీడర్ కావాలి అంటే పార్టీ మార్చాలి. ఇంతకీ నీకు రూల్స్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా?
3: నాకున్న రూల్ ఒకటి, అప్పగించిన పని దేవుడు అడ్డు వచ్చినా సరే ఆగకుండా చేయడం. కండిషన్ ఒకటే, అన్యాయం తెలిస్తే వానమైనా నలుగు తీయకడం.
1: రూలు బాగానే ఉందయ్యా, కానీ కండిషన్ బాగాలేదు.
4: వింటారు కదా వాయిస్ ని? సో నటులు ఎవరో గుర్తుపట్టగలిగితే కాల్ ద స్టూడియో 972-636-1966.

0: రైట్ సుగత్రి గారు, మీరు ఆన్ అయితున్నారండి.
1: ఇందాక మీరు వెళ్ళిన సన్నివేశం వచ్చేసి రంగుం రౌడీ,
0: రంగుం రౌడీ,
1: రావుగోపాలరావు, కృష్ణం రాజు మధ్య.
0: కృష్ణం రాజు, దట్స్ రైట్ ఆన్సర్, అబ్సల్యూట్లీ. మీకేమైనా సాంగ్ కావాలా? మనకి ఇంకా 15 మినిట్స్ మాత్రమే టైం ఉంది, సో ఐ కెన్ జస్ట్.
1: ఓకే, కొత్త పరిచయం ఇలా పరిమళము లాగేసేయండి. 8 వసంతాలు.
0: ఏం పాట అది?
1: పరిచయం ఇలా పరిమళములా.
0: పరిచయము
1: 8 వసంతాలు మూవీ.
0: 9 వసంతాల మూవీయా?
1: 8 వసంతాలు.
0: 8 వసంతాలు. ఓకే,
1: 9 వసంతాలు వస్తుందండి. సూన్
0: లుక్ ఫర్ ఇట్. అది సో ఆల్రైట్, లెట్స్ ట్రై టు స్క్వీజ్ ఇన్ యాజ్ మెనీ సీన్స్ యాజ్ పాసిబుల్. సో ఇప్పుడు ఇంకొక సందేశం అంట వినిపిస్తాను. ఇది ఏ సినిమాతో తెలిస్తే కాల్ చేయండి స్టూడియోకి 9726-1966.
2: పెద్ద కూర్చోనండి, నాలు పిచ్చగేటం. 2 పెద్దలు పెడితే 1 బాటిల్ పడతావు నువ్వు. ఒక ఫుల్ బాటిల్ పట్టానంటే అది ఊతండి ఊతండి. నేను మందు కొడితే పెద్ద చిన్న మంచి మర్యాద మర్చిపోతానండి. పైగా బూతులు చేస్తాయండి.
3: బూతులు
2: ఇవ్వండి. ఇంకా పర్వాలేదు లేవయ్యా, ఈ రోజుల్లో బూతులు ఫ్యాషన్లే.
3: అబ్బాయి గురుగారు
2: చెప్తాను,
3: నాకు మొహాడం ఎక్కువ, పెద్ద మరి కాదని నేను.
2: చూస్తారండి గురుగారు, ఇంకో రౌండ్ ఇచ్చుకోండి.
3: ఏమిటయ్యా,
2: ఒకే దగ్గర గ్లాస్ లేపించావు?
3: మరి వయసులో ఉన్నాం కదండి.
2: అదేవాడివే, నేను ఇంటి కొట్టి బాటిలే కొడతాను, నువ్వు పేపర్ కొట్టి ఇస్తున్నావు.
3: చెప్పలేదు
2: అదేవాడివే. సర్లే కానీ గట్టడి సరే.
3: అబ్బాయి సోడవద్దండి.
2: ఏంటి నీటా? అమ్మ బాబో, నువ్వు ఒట్టి పేపాగాడు కాదు, కర పేపాగాడివి. కానీ కానీ
3: థ్యాంక్స్ అండి.
2: ఏంటా లుక్? ఎయ్ ఏమిటయ్యా ఇంతలో నేను లేపేశా ఫట్మని? ఏమిటా స్పీడు?
3: స్పీడే కదా ఈ రోజు మనకున్న ఆస్తి పాస్తులు.
2: అవునులే అవునులే.
3: అలా చూస్తావంటే ఏ ఇంకరౌండ్
2: అదేవాడివయ్యా. చూస్తే గుండి గుడ్లో లింగాన్ని మింగేస్తున్నావు వెలుగు.
3: సరే గురు, నీ గురించి శానా శానా విన్నాను.
2: ఏంటే
3: నువ్వు చిన్నప్పుడు రొమాన్స్ లో మాంచి అంట కదా.
2: అవన్నీ నాకు గుర్తు చేయక.
3: అలా అనుకో, సిటపట సినుకులు పడుతూ ఉంటే సెలిక్కత సేవి పట్టుకుని చెట్టు నేల కోసం పరిగెత్తేవాడు
2: అంటే నాకు గుర్తుకొస్తున్నాయి.
3: ముమ్మ ముద్దంటే సేదా అంటే నాకు ఆ ఉద్దేశం లేదంటూనే నువ్వు మాట కదా.
2: ఇంకా ముద్దంటే ఎవరికి చేదు.
0: అత్యద్భుతమైన సన్నివేశం నాగేశ్వరరావు అండ్ చిరంజీవి మధ్యన. అండ్ ఈ సినిమా ఆశించిన విధంగా ఈ సినిమా పెద్దగా ఆడలేదు కానీ స్టిల్ అంటే నాట్ అటర్ ఫ్లాప్ అని చెప్పలేం కానీ బట్ డీసెంట్ కలెక్షన్స్, ఆల్ సెంటర్స్ డీసెంట్ కలెక్షన్స్. కోదండరామ రెడ్డి గారి ఐ థింక్ చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన లాస్ట్ కాంబినేషన్ అనుకుంటా, వీళ్ళిద్దరికి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం, మెకానికల్ చిత్రం. ఆల్ రైట్, విన్నారు కదా. సో తర్వాత సుగాత్రి గారి రిక్వెస్ట్. సుగాత్రి గారు, హోప్ యూర్ లిజనింగ్, దిస్ ఈస్ ఫర్ యూ, ఎంజాయ్ దిస్.

ఆల్రైట్ మన కార్యక్రమం చివరికి వచ్చేసాం 5 మినిట్స్ కి. అండ్ ఐ హావ్ ఎంజాయ్డ్ ప్లేయింగ్ ఆల్ దీస్ నెంబర్స్ ఫర్ యూ గైస్ అండ్ ఆల్సో మీ మీ రిక్వెస్ట్లు మీ మీ సంబంధాలతో. ఇట్ వాస్ సో ఫనీ, సో ఫన్ టు టేక్ దిస్ 3 అవర్స్ ఆఫ్ ప్రోగ్రామ్. జస్ట్ అండ్ ఫ్లాష్ ఆఫ్ సెకండ్ లో ఎగిరిపోయినట్టుగా అయిపోయింది. బట్ మళ్ళీ మిమ్మల్ని నేను నా సిగ్నేచర్ కార్యక్రమంలో కలుసుకుంటాను. బట్ ఇట్ వాస్ అ ప్లెజర్ టు be here for 3 hours of drive time to stay connected with you. And tarvata karyakramanni segment ni mottham anta Sushma drive cheyadaniki chala energetic ga vachestundi munduki. She is just ready in the studio and she is going to take it over from here. And ikkada nenu selavu teeskuntunnanu Ravi Tuprani. And malli mimmalni tirigi kalusukunnanta varaku meerandaru kuda aarogyanga anandanga undalani cheppi korukuntu ikkada oti selavu ee paata toti question em ledu, enjoy this.

దండనం, చానా బిత్తల సోకుల ఖజానా. అరే దాచేస్తావు ఎందుకే ఓ మైనా, పూరించుకే నన్నే సమోసా. నమో నాలుసా నీ గుండెల్లోకి చైనా వేసా. హే మైలు.